ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాఖ సంవత్సరం 1948 ఆషాఢమాసం 31వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 22వ తేదీ బుధవారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ఈనాటి ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:59.18. ప్రియమైన మా శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షేపణలు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి 1వ తేదీన ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సీఆర్ పాటిల్తో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు అంశాలు కేంద్ర సహకారంపై వారితో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేసి ఫేజ్ 1ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలతో భూసేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని, పారిశ్రామిక వాడలు, ఎడ్యుకేషన్ హబ్లకు భూసేకరణను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్టేషన్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే రిజిస్టేషన్ సేవా కేంద్రాలు ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసనపై అమరావతిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా సాంకేతికతను వినియోగించి సేవలను మరింత సులభతరం చేస్తున్నామని చెప్పారు. రిజిస్టేషన్ సేవా కేంద్రాల వల్ల ఎవరికీ నష్టం ఉండదని, డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగదని మంత్రి తెలియజేస్తూ,
1: ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్, ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, అలాంటి అన్నిటి కూడా అంటే ప్రాపర్ గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ లాగా

0: ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇక్కడ ప్రైవేటీకరణ కాదు, కేవలం ప్రాసెస్ ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేసి, ఎందుకంటే మనం టెక్నాలజీ వాడతా ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడతా ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడతా ఉన్నాం, అట్లాంటి వివిధ సంస్కరణలు తీసుకొస్తున్న భాగంలో ఇదొక భాగం.
1: ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల మహిళలను ఆహార శుద్ది రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఆహార శుద్ది తయారీ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం కింద స్త్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలకు వడ్డీ రాయితీని నేరుగా స్త్రీనిధి ఖాతాకు విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వయం బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరగా హామీ లభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట ఎన్నికల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతపై విజయవాడలో నిన్న అంతర్జాతీయ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట మాట్లాడుతూ, ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. అలాగే రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ఓటర్ల అర్హత అంశంపై 9 దశల విధానంతో అధ్యయనం చేపట్టి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. సమాజం పట్ల, ప్రజల పట్ల సేవాభావం ఉన్నప్పుడే నర్సింగ్ విద్యలో రాణించగలరని ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన మంత్రి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నర్సులు మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందిస్తూ వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ విద్యకు ప్రస్తుతం మంచి ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొంటూ,
2: వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నర్సింగ్ చేసేవాళ్ళు, హాస్పిటల్ సర్వీస్ చేసేవాళ్ళు, నర్సింగ్ కి చాలా డిమాండ్ ఉంది. డాక్టర్స్ స్టెతోస్కోప్ తో చూస్తే మీరు, మనసుతో చూసేది నర్సులు. ఇలాంటి జబ్బుకైనా మానసిక ధైర్యం ఉంటేనే తొందరగా రికవర్ అవుతారు. ప్రభుత్వాలు కూడా వైద్యానికి, విద్యకి మనం ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాం. లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు దగ్గర దగ్గర 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మన రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కి ఖర్చు పెడుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను.
1: బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటి చెబుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో కిషన్ రెడ్డి పాల్గొని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు ఢిల్లీలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్లుగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్న మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని క్యాంపు కార్యాలయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన ధర్మవరం కరాటే క్రీడాకారులను మంత్రి నిన్న సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం యువత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజనుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఆదివాసీ గిరిజన సంఘాలతో రాష్ట ప్రభుత్వం ఈరోజు విజయవాడలో సమావేశం నిర్వహించనుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి దాదాపు 40 గిరిజన సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉపరితల

0: ఆవర్తనం కొనసాగుతోందని, దానికి అనుసంధానంగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని

ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్స్ పై మా శ్రోతలకు అందించబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో వానమామలై వరదాచార్యుల సాహిత్యం, వ్యక్తిత్వం ఈ అంశంపై డాక్టర్ పెద్ది వెంకటయ్య గారి ప్రసంగం వినవచ్చు. 8:00 జానపద సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్. 8:30 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వినవచ్చు. 9:00 చిత్రసీమ. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 చిత్రసీమ. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:25 సమాచార దర్శిని. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి. 7:05 తెలుగులో వార్తలు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 చిత్రసీమ. 8:15 పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. రాత్రి 9:00 న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ 2 కార్యక్రమాలు కూడా ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 పార్లమెంట్ కొసనవస్లోని సమీక్ష వినవచ్చు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మా శ్రోతలకు అందించే కార్యక్రమాలు.

ఆకాశవాణి సమయం 7 గంటలు కావస్తుంది. ఇక జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మంచిర్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకు అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
1: 12 సంవత్సరాల బీజేపీ పాలనలో ఒక్క అవినీతి ఘటన కూడా జరగలేదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో మంత్రి పాల్గొన్నారు. నైని కోల్ బ్లాక్ నాణ్యమైన బొగ్గుగని అని చెప్పారు. సింగరేణిలో కొత్త గనుల ప్రారంభానికి చర్యలు కొనసాగుతున్నాయని, మణుగూరు గనిత్రి డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ విషయంలో కార్మికులకు త్వరలో శుభవార్త అందిస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వేలో అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు కావాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లు, డబుల్ ఎంట్రీలు మాత్రమే తొలగించాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. సింగరేణి భవిష్యత్తుకు తాడిచెర్ల బ్లాక్ 2 అత్యంత కీలకమని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక వెంకటస్వామి అన్నారు. మందమర్రి పర్యటనలో ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల జీవితకాలం కలిగిన ఈ గనిలో 430 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. సుమారు 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి అవకాశంతో పాటు 3,000 శాశ్వత ఉద్యోగాలు, 50,000 మందికి పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. మిగిలిన 3 బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే కేటాయించాలని, కేంద్రాన్ని కోరుతామని, KK-6 గని ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు సింగరేణి పూర్వ వైభవ పునరుద్ధరణ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ సీజన్కు అవసరమైన యూరియా, డీఏపీ నిల్వలు సహకార సంఘాలు, ప్రైవేటు దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి ఏడాది అవసరమయ్యే 25,000 మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఈసారి 2,000 టన్నులు అదనంగా నిల్వ ఉంచినట్లు వెల్లడించారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు జాప్యం లేకుండా ఎరువులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. బుకింగ్ సమస్యలు ఎదురైతే పంచాయతీ కార్యదర్శులు ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. ఎరువులను పక్కదారి పట్టించినా, ఇతర అవసరాలకు వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదావరి జలాలను కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతల ద్వారా తరలించి రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. శ్రీరాంపూర్ పర్యటనలో మాట్లాడుతూ గోదావరి నీరు వృధా కాకుండా సుందిల్లా, అన్నారం బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించాలని, రాష్ట్రంలో సాగు తాగునీటి అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే విజయవంతానికి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కోరారు. సర్వే 3 తేదీతో ముగుస్తుందని పేర్కొంటూ ప్రతి అర్హుడు ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారుల త్యాగాల ఫలితమని పేర్కొన్నారు. వారి సంక్షేమం గౌరవం పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సింగరేణికి జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-25 అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5 నక్షత్రాల రేటింగ్ సాధించినట్లు శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్, RK-6, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఉత్తమ పనితీరు, కార్మిక సంక్షేమం, భద్రత, పర్యావరణ పరిరక్షణ, గని ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి వంటి ప్రమాణాల్లో ప్రతిభ కనబరిచిన గనులకే ఈ గుర్తింపు లభిస్తుందని అధికారులు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. నస్పూర్లో నిర్వహించిన 24వ వార్షిక త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదరహిత సింగరేణి లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. యంత్రాలు, పరికరాల భద్రత, ప్రమాదాల నివారణ, కాంట్రాక్టు కార్మికుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని రాష్ట మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. కోటపల్లి మండలంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు భూమి పూజ చేసిన ఆయన ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు చెప్పారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లాను మాదక ద్రవ్య రహిత

0: లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 2 కిలోమీటర్ల అవగాహన రన్లో వారు పాల్గొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు తెలియచేయాలని ప్రజలను కోరారు.
1: ఎల్ శ్రీనివాస్ గారు అందజేసిన మంచిర్యాల జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని, కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల ఆధారంగా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఉత్తర మాసిడోనియా రాజధాని స్కోప్జేలో జరిగిన భారత్ ఉత్తర మాసిడోనియా బిజినెస్ ఫోరం సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఉత్తర మాసిడోనియాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారని, ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం ఇరు దేశాల మధ్య చాలా తక్కువగా ఉందని, ఈ దశాబ్దం ముగిసే నాటికి దీనిని రెట్టింపు చేయవచ్చని ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు స్కోప్జేలోని మదర్ థెరిసా మెమోరియల్ను సందర్శిస్తారు. అనంతరం స్కోప్జే మ్యూజియంలో అధ్యక్షురాలు దౌకోవా స్కోప్జే మేయర్తో కలిసి ముర్ము జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఐరోపాలోనే అత్యంత లోతైన, పురాతనమైన, ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఓహ్రిడ్ సరస్సును కూడా సందర్శిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన ప్రధాన్, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారని, భద్రతా నిబంధనలను బేఖాతరు చేశారని విమర్శించారు. నీట్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడం వారి ఉద్దేశం కాదని, కేవలం రాజకీయ ముఖ్యాంశాల్లో నిలవడం కోసమే సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. నీట్ అంశంపై పార్లమెంటు వేదికగా చర్చించడానికి, యువత ఆందోళనను పరిష్కరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు.

0: దేశంలోని విద్యార్థులను రాజకీయ ప్రచారాలకు పావులుగా వాడుకోవడం సరికాదని, వారికి కావలసింది భరోసా, సమస్యల పరిష్కారం, బాధ్యతాయుతమైన ప్రవర్తన అని ఆయన చెప్పారు. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరసన తెలపడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ తగదని, తీవ్రంగా ఖండించదగిందని పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ ఘటన దురదృష్టకరమని, ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక చీకటి రోజని అభివర్ణించారు. పార్లమెంటులో ఎటువంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ, కాంగ్రెస్తో సహా విపక్షాలకు సభలో చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపే ఉన్నారని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు.
1: मैं कहूंगा कांग्रेस और विपक्ष के साथियों से, हम संसद के पटल पर हर प्रकार के संवाद के लिए तैयार रहते हैं, लेकिन आपकी जो मर्यादाएं तोड़ने की परंपरा बनती जा रही है, जो अराजकतावती सोच आपके अंदर विकसित हो रहा है, निश्चित रूप से इससे देश कहीं न कहीं दुखी है और देश अपने यशस्वी प्रधानमंत्री के साथ खड़ा है.
0: नीट परीक्षा पेपर लीक अंशंपై నిన్న సాయంత్రం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా వరుసగా రెండవ రోజైన నిన్న కూడా ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఇతర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆందోళనల కారణంగా ఉభయ సభలు 3 సార్లు వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ నిర్వహించడానికి వీలు పడలేదు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారులు సభలో శాంతి భద్రతలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలను కొనసాగించడానికి సహకరించాలని నిరసనకారులను పలుమార్లు కోరారు. అయినప్పటికీ గందరగోళం సద్దు మణగకపోవడంతో సభను రోజంతటికీ వాయిదా వేయవలసి వచ్చింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభ వాయిదా పడింది. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ సమానంగా అందించడం వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి చర్యలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ మీడియాతో పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ స్థాయి సమావేశాల్లో ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, అందుబాటు ధరలకే మందుల లభ్యత, సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలు, క్షయవ్యాధి నిర్మూలన, మానసిక ఆరోగ్యం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు ఆమె వివరించారు. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల పాటు అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకే

0: ఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుపూర్ జిల్లా అవినాశిలో ప్రసిద్ధ అవినాశి శివలింగేశ్వర శివాలయాన్ని ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఉత్తరం మాసిడోనియాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారత్ ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుంచి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో వానమామలై వరదాచార్యుల సాహిత్యం, వ్యక్తిత్వం ఈ అంశంపై డాక్టర్ పెద్ది వెంకటయ్య గారి ప్రసంగం. వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మాతృత్వం నుండి చిన్నారుల ఆరోగ్యం వరకు క్యూర్వెల్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన డాక్టర్లు గైనకాలజీ మరియు ప్రసూతి సేవల్లో డాక్టర్ హేమా వద్దిరాజు, సంతాన సాఫల్య చికిత్సలో డాక్టర్ అనుషారెడ్డి, పిల్లల వైద్యంలో డాక్టర్ ఆర్ రాహుల్, డాక్టర్ కె సురేష్. 24 గంటల సేవలు, ఎన్ఐసియు, పిఐసియు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలతో క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
3: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: ఓరుగల్ కోటలో ఒక గంట నిలిచిన ఆంధ్రుల పౌరుషం వర్ధమగును. ఓరుగల్లు సరసి నీరొకనాడు త్రావిన అబల రుద్రమ

ఒక తేర పీల్చిన ఆంధ్రుస్వేచ్ఛావాంచలవగత మగు ఓరుగల్లు కోట సేరద ఒక్క తడవా అనే ఈ పద్యం వానమామలై వరదాచార్యులది. ఓరుగల్లు వైభవాన్ని వర్ణించిన ఈ పద్యం దేశభక్తి ప్రబోధకంగా ఉంది. ఆనాటి పురావైభవ కీర్తనం ప్రజలలో దేశభక్తిని ప్రేరేపిస్తుంది. తెలంగాణ కవితా నందనవనములో వెలిసిన కల్పవృక్షం ఆచార్యుల వారు. వారు తెలంగాణ సాహిత్య కనిలో వెలువడిన ఒక జాతీయ రత్నం అని చెప్పవచ్చు. తెలంగాణ విశ్వవీణాతంత్రులపై ఉదయించిన మధుర మోహన రాగం, గుండెలోన రసవదర్ధ భాండమ్ములు కలవాడ, గొంతులోన పుంస్కోకిల కుజితములు గలవాడా అని సినారే అన్నట్లుగా ఆయన

రచనలో ఎంత ప్రతిభావంతుడో కావ్యగానములో కూడా అంత మాధుర్యం స్పష్టపరిచినారు. శ్రమైక జీవన సౌందర్యం తెలిసిన అరుదైన మానవీయ కవి. సత్యం, శివం, సుందరం అనే వాక్య సారాన్ని అనుసరించి తన కవిత్వాన్ని సూచించిన జాతీయ విప్లవ కవి వరదాచార్యులు. వరదాచార్యులు 1912 ఆగస్టు 16వ తేదీన హనుమకొండ జిల్లా మడికొండలో సీతమ్మ బక్కయ్య శాస్త్రి దంపతులకు జన్మించినారు. వీరికి 4 కుమారులు. వారు వెంకటాచార్యులు, లక్ష్మణాచార్యులు, జగన్నాథాచార్యులు, వరదాచార్యులు. బ్రతికి ఉంటే బక్కయ్య శాస్త్రి పురాణం వినాలే, చస్తే స్వర్గమే పోవాలే అన్న సామెత నాడు వ్యాప్తిలో ఉండేది. వరదాచార్యుల విద్యాగురువులు తన పెద్దన్నగారైన వెంకటాచార్యులు, కాళోజి రంగారావు గారు. మడికొండలో తౌటంరెడ్డి గోపాల్ రెడ్డి బక్కయ్య శాస్త్రికి కొండంతా అండగా నిలిచారు. రెడ్డి గారు గొప్ప విద్వాంసులు. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, శ్రీపాద కృష్ణమూర్తి వంటి ఉద్దండ పండితులు మడికొండకు వచ్చి రెడ్డిగారి చేత సత్కారం పొందేవారు. ఆచార్యులు పండిత వంశం. సంస్కృత తెలుగు భాషల్లో లోతైన అధ్యయన పాండిత్యాలను సంపాదించాడు. ఆయన రచించిన వాటిలో మణిమాల, ఆహ్వానం, జయధ్వజం, కూలిపోయే కొమ్మ, పోతన చరిత్ర, విప్రలబ్ధ, సూక్తి వైజయంతి, స్థవరాజ పంచశతి, వైశాలిని అనే నాటకం, భోగిని లాస్యం, దాగురింతలు, రాజ్యశ్రీ, సత్యమేవ జయతే, నాగార్జున సాగరం అనే నాటికలు, మానవులంతా మనవాళ్లే అనే నవల, మాతృప్రేమ, మార్కండే సుప్రభాతం అనే లఘుకృతులు, వ్యాసవాణి వ్యాసాలు, పోతన మోహిని భస్మాసుర వంటి ఆకాశవాణి నాటికలు, రైతు బిడ్డ, బుద్ధ చరిత్రం, చైనా యుద్ధం, ప్రజాసేవ వంటి బుర్రకథలు, శ్రీ హనుమాన్ చాలీసా, గీత రామాయణ వంటి అనువాద గ్రంథాలను పేర్కొనవచ్చును. వరదాచార్యుల చదువు బాలారిష్టాలతోనే కొనసాగింది. 13వ సంవత్సరాల ప్రాయములోనే మడికొండ మెట్టుగుట్టపై 80 రోజులు కఠోర దీక్షతో వాగీశ్వర మంత్రోపాసన చేసి శారద కటాక్షం పొందినారు. ఆయనలో విద్య, విజ్ఞాన పిపాస జిజ్ఞాసలు పెల్లుబికాయి. సంస్కృతాంధ్ర సాహిత్యాలను, శాస్త్రాలను పఠించి మహావిద్వాంసులయ్యారు. ఠాగోరు గీతాంజలిని, వర్డ్స్వర్త్ కవిత్వాన్ని, సంస్కృతాంధ్ర పంచకావ్యాలను, ఆధునిక కావ్యాలను చదివి బోలెడంతా పట్టు సాధించారు. కవిత్వము, సంగీతము, చిత్రలేఖనములలో ప్రావీణ్యం గడించారు. కాళోజి, పల్లా దుర్గయ్య, బిరుదరాజు రామరాజు, కృష్ణమూర్తి వంటి పండితులు వరదాచార్యులకు మంచి సన్నిహితులు. ఆయన తన మిత్రులతో కలిసి గయోపాఖ్యానము, నరకాసుర వధ వంటి పౌరాణిక నాటకాలలో నటించారు. వరదాచార్యుల మణిమాల ఖండకావ్యాన్ని 1942 నుండి 1942 కాలములో రచించారు. ఆయన దేశకాల పరిస్థితులను, ఆంధ్ర భాషా సాహిత్య తీరుతెన్నులను గమనిస్తూ రచించారు. ఈ ఖండకావ్యంలోని కవితా వస్తువులు వైవిధ్యముతో ఉన్నవి. శ్రీరాముడు, కర్మచంద్రుడు, గాంధీ, రవికవి స్మృతి, ఆంధ్ర ప్రశస్తి, పాకివాడు, పాదరక్ష, హరిజనుడు, నిజాం రాష్ట్రపు వెట్టివాడు, మాలపల్లె వంటి వస్తువులను స్వీకరించి నవ్య రచనా శిల్పానికి ద్వారాలు తెరిచిన వారు ఆచార్యులు. 1941లో విశ్వకవి రవీంద్రుడు మహాప్రస్థానం చెందినప్పుడు రవికవి స్మృతి అనే కవితను సృజించారు. శిశువుపై చనుబాలు చిమ్మించు ధార, పడుచులో పొంగు యవ్వన సుధాధార, రక్తాల గ్రక్కు ఉగ్రపు ఖడ్గధార, దుఃఖాగ్ని నాజ్యమై దొరలు బాష్పపు ధార, త్వల్లేఖిని జీవధారగా చేసుకొని ధరనీదు సుకవితాధారయై విరిసే అనే రవీంద్రుని కవితాతత్వానికి దర్పణం పట్టింది ఈ కవిత. ఇంకా వీరి కవితలలో సంఘ సంస్కరణ, దేశభక్తి, జాతీయత, విశ్వశాంతి, కార్మిక కర్షక పక్షపాతిగా ప్రతిబింబించి ఉన్నత భావాలతో ప్రబోధించిన తీరు అనన్యమైంది. ఈ మణిమాల నవ్య కవితాన్ని మెరిపిస్తుందని, పాఠకుల హృదయాలను మురిపిస్తుందని విశ్వనాథ చెల్లపిల్లవారు వెల్లడించారు. వరదాచార్యుల ఆహ్వానం 1947-50 ఏళ్ల మధ్య రచించిన కవితలు. 1957లో దేశోద్ధారక గ్రంథమాల వారు ప్రచురించారు. ఈ కవితా సంపుటిని తన బాల్య గురువైన కాళోజి రంగారావు రామాబాయమ్మ దంపతులకు అంకితమిచ్చాడు. గాంధీజీ హత్య జరిగినప్పుడు 32 గేయాలు కరుణరస భరితంగా రచించారు. వరదాచార్యులు రైతురాజు అనే దృశ్యగేయ నాటికలో 12 గేయాలతో రైతు జీవితములోని వ్యవసాయ పనులను ఎంతో రమ్యంగా రచించారు కవి.

రైతును ఆహ్వానించడం, వానదేవుని ప్రార్థించడం, వరి నాట్లు వేయడం, కలుపు తీయడం, వరి కోయడం, రైతు విరహ వేదనను ఎంతో రమణీయంగా వివరించాడు. వరదాచార్యుల వర్షం వర్ణన ఎంతో సహజంగా వర్ణించాడు. నెహ్రూ గారు 1956 అక్టోబర్లో నిజామాబాద్లో ఈ నాటికను చూసి ఎంతో ఆనందించారు. వచ్చను వచ్చను వర్షాలు మా వసుధారానికి తలబ్రాలు, పాడు కరువులకు బాణాలు మా పంట చేలకివి ప్రాణాలు, కాపు కన్నులకు ముత్యాలు వరి కర్రల నోళ్లకు చనుబాలు, కత్తులు కత్తులు కలిసిన ఎట్లు ఉత్తర దిక్కున ఉరిమింది, కనుపాపల చక్కని మెరిసింది దివి గడ గడ గడ గడ ఉరిమింది, దిశ చెక్క చెక్క చెక్క చెక్క మెరిసింది. వచ్చను వచ్చను వర్షాలు అన్నప్పుడు మనకు తెలియకుండానే వర్షం వచ్చి మీద పడుతున్నదా అన్న భ్రాంతి కలుగుతున్నది. ఈ వర్షాలు వసుధారానికి తలంబ్రాలుగా, పంట చేనులకు ప్రాణం వచ్చినట్లుగా, కాపు కన్నులకు ముత్యాల్లాగా, వరికర్ర నూళ్లకు చనుబాలైనాయి. రచయిత ఈ భావాలు అతినవ్యమైనవని చెప్పవచ్చును. ఈ గడగడ చెకచెక అనే ధ్వన్యనుకరణాలతో వర్షం ఎట్లా కురిసిందో దాన్ని ఎంతో వాస్తవికంగా వర్ణించారు ఆచార్యుల వారు. ఆహ్వానం కవితలో విశ్వజనులకు ఆహ్వానం అందించారని చెప్పవచ్చు. మరో కవితా సంపుటి జయధ్వజం. ఈ జయధ్వజం ఆచార్యుల జాతీయ గేయకావ్యం. ఈ కావ్యంలో మాతృదేశ సంకీర్తనం, జాతీయ నాయక ప్రశంసలు, శత్రుదూషణము, మహావీర సంస్మరణము, విజయాకాంక్ష అనేవి కనిపిస్తాయి. వరదాచార్యులు భారతమాతను భక్తితో కీర్తించారు. వీరికి జాతీయత అన్నది ఆత్మ వంటిదని తెలుస్తుంది. ఈ కావ్యం 1966 ప్రచురించారు. జయ భారతవని జయలోక పావని శాంతి సుఖదాయిని జననీ నమస్తే, హిందు ముసల్మానో ఈసాయి సిక్ జైనో సంస్కృతాంధ్ర ద్రవిడ వంగ హిందీ ఓడ్రా. ఇది ఒక జాతీయ గీతంలాగా ఉంది. హిందువులు, ముస్లిములు, సిక్కులు, ఈసాయిలు అందరూ ఒక్కటై ఉండాలని ప్రబోధించారు. ఈ జయధ్వజం కావ్యము జాతీయ యుగానికెత్తిన జయధ్వజమని డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు వినుతించారు. ఆచార్యులు శత్రువులు చేసిన దురాక్రమాన్ని ఖబర్దార్ అన్న గేయంలో ఇలా ప్రబోధం చేశారు. ఖబర్దార్ పాక్ బాయ్ కాశ్మీరు మాదేనోయ్, పరదన వనితాచోరుల భారతం సహించబోం అని ఈ గట్టిగా పాకు దేశాన్ని హెచ్చరించి మన జాతి జనులకు ఐకమత్యం ప్రబోధించిన మహోన్నత వ్యక్తి ఆచార్యులని చెప్పవచ్చు. అభినవ పోతన వరదాచార్యుల కృతులలో పోతన చరిత్రం మకుటాయమానమైంది. ఒక మహాకవి జీవితాన్ని మరొక మహాకవి రచించి అందించిన అసాధారణ సంఘటనే అని చెప్పవచ్చు. ఇది 12 ఆశ్వాసాలతో నిర్మితమైంది. 10 ఆశ్వాసాల్లో భక్తకవి పోతన జీవిత గాథ వర్ణింపబడింది. ఆ చివరి రెండింటిలో కావ్యానుబంధం కూర్చబడింది. అందులో సుప్రసిద్ధ భాగవత కథలు వర్ణించబడ్డాయి. వరదాచార్యులు పోతన చరిత్రను శ్రీరామచంద్రునికి అంకితమిచ్చినాడు. ఈ విషయాన్ని రచయిత కావ్య ఆరంభంలో ఇలా స్పష్టపరిచారు. సొమ్ముల యాసలో బడక క్షుద్రను పాలురని సడించి చొక్కమ్మగు భక్తి భాగవత కావ్యరమన్ కృతినిచ్చే నీకు శ్రీ బొమ్మెర పోతరాజతని భవ్య చరిత్రమనే మహాప్రబంధము ఒనర్చి నిన్ను కృతినాధునిగ ఒనరించి చెప్పెదన్ అని తన అభీష్టాన్ని వ్యక్తపరిచినారు. పోతన కవిగా జన్మించి ప్రకృతిని, మానవ సమాజాన్ని, కావ్యశాస్త్రాలను విపులంగా అనుశీలిస్తూ కావ్య సృజన చేసినట్లు చిత్రింపబడింది. పోతన్న రాజభోగాలను తిరస్కరించాడు. దారిద్ర్యం తాండవించినప్పుడు చెల్లించలేదు. పోతన ఈ కావ్యంలో ధీరశాంతునిగా కనిపిస్తాడు. ఆయనలో భక్తి, వైరాగ్య, జ్ఞానము, మహాకవిత్వం గుణాలుగా కనిపిస్తాయి. శాంతము, సాత్వికత, గురుభక్తి, మాతృభక్తి, ధర్మచింతన, ఆత్మాభిమానం, సహజ పాండిత్యం, ప్రతిభాశాలిత, స్థిర ప్రజ్ఞత్వం మొదలైనవి వాటిలో చేరుతాయి. ఈ పోతన చరిత్రము 4000 పద్యాలతో వ్యాపించిన కావ్యం. ఈ కావ్యములో ఏ సన్నివేశాన్ని చూసినా ఔచిత్యంగా ఇతివృత్తం సాగిపోతుంది. కావ్యములో వస్తుధ్వని, రసధ్వనితో ఒక ధ్వని కావ్యంగా భాషిస్తున్నది. వరదాచార్యులు గ్రామీణ రైతుల గురించి, యువతుల అందాల గురించి, గోవుల గొప్పతనాన్ని గురించి, దున్ని

నారు పోయడం, నాట్లు వేయడం, ధాన్యాన్ని బండిలో ఇంటికి తీసుకుపోవడం మొదలైనవి ఎంతో చక్కగా వర్ణించారు. ముత్యాల చెన్లెత్తి మురిపించు జొన్నచేల్, కర్షక శ్రమ బిందు ఘనత దెల్పు, బంగారు గొలుసులా బరువుల మెడవంచు, వరలక్ష్మి పాలేరు వరస విప్పు. వరదాచార్యులు పోతన చరిత్రలో పంటల సౌభాగ్యాన్ని రసమయంగా వర్ణించిన తీరు తెలుస్తుంది. ఇంకా భోగిని నృత్యవర్ణన కూడా ఎంతో అద్భుతంగా వర్ణించారు. యువభారతి సంస్థ వారు భోగిని లాస్యం అనే పేర గ్రంథాన్ని కూడా ప్రకటించినారు. కవిత్వము, సంగీతము, నాట్యం అనే ఈ మూడు కళలలో వరదాచార్యులకు లోతైన అవగాహన దండిగా ఉందని తెలుస్తుంది. ఈ పోతన చరిత్ర విశాల భావాలతో భక్తితత్వ విలసితమై వెలిసింది. భగవంతుని ఆరాధనలో కవితాకలను సద్వినియోగపరుస్తూ కవులు స్వతంత్ర జీవనులై, సత్యవ్రతులై, ధీరులై, ప్రజాపక్షపాతిగా సాగిపోవాలని ఈ కావ్యము ప్రబోధిస్తుంది. శ్రీనాథుని ఎడ్లబండి బొమ్మెర గ్రామ పొలాల వద్దకు వచ్చి ఆగిన విషయాన్ని వరదాచార్యులు ఎంతో ఉదాత్తంగా చిత్రించారు. చెక్క చెక్క గిత్తల కదుముకు త్రకిట ధికిట తకిట దామృదంగ ధ్వని టక్టిక్ మను కేదారహతి నికట తటిన శకటం ఒకటి నిల్చిన యంతన్. ఇందులో కకార టకారాలు ఆవృత్తి ఎక్కువై పదాల ధ్వని చేతనే బండి నడక గోచరిస్తుంది. ఇక్కడ త్రకిట ధికిట దకిట దా అన్న మృదంగ ఘాతాలు బండి నడకను దండిగా ధ్వనింపజేస్తున్నాయి. వరదాచార్యులు దోమకొండలో అధ్యాపకునిగా పనిచేస్తున్న కాలములో విద్యార్థుల కోసం ఎన్నో బుర్రకథలు, ఏకపాత్రలు, గొల్లశుద్ధులు రచించి ప్రదర్శించేవారు. ఆచార్యుల గొల్లశుద్ధులు రాసి పల్లె ప్రజల హృదయాలలో నిలిచిపోయారు. గొర్రెల గోత్రాలు గొల్లల కెరక, గొల్లల గోత్రాలు గొల్లల కెరక, వీరిరువురితో పాటు ఎరువుల గోత్రాలు డీలర్ల కెరక, డీలర్ల గోత్రాలు జిరాయితీ మదద్దారి కెరక, వీరి ముగ్గురి గోత్రాలు ఎరువులకై బాధపడే రైతుల కెరుకో ఎరుక, అత్తల గోత్రాలు కోడన్ల కెరక, కోడన్ల గోత్రాలు అత్తల కెరక, వీరిరువురి గోత్రాలు మధ్య నలిగే మగాన్లకే ఎరుకో ఎరుక అంటూ గొల్లశుద్ధులని చెప్పారు. ఇంకా మూగ జీవాలైన ఎడ్ల గురించి, వాటి త్యాగనిరతిని గూర్చి వారు వివరించినాడు. జానపద సాహిత్యములోని భాష జీవద్భాష, అది మన భాషకు జీవనాడిగా ఉండే దేశ పదాలు ఈ భాషకు మూలస్తంభాలని చాటినారు. వరదాచార్యులు మాత్రా ఛందస్తో విప్రలబ్ధను, రైతన్నను గూర్చి గేయ రూపంగా రచించాడు. రైతు జీవితాన్ని, ఆయన సంసార జీవితాన్ని, మధ్యలో విరహాన్ని, ఆమె అతని విరహాన్ని భరించక ఉప్పొంగే నదిని దాటబోయి మునిగిపోవడం, దైవికంగా ఒక విప్రుని సహాయంతో ఆమె తన భర్తను చేరడం ఇతివృత్తంగా సాగింది. అందుకే ఈ విప్రలబ్ధను విరహదగ్ధగా అభివర్ణించడం జరిగింది. ఉదాహరణకు పెళ్ళైన కొత్త దంపతులు ఏడు కొండలు ఎక్కుతూ జరిపిన సరస సంభాషణ వారి మధుర ప్రణయాన్ని రచయిత ఇలా ఆవిష్కరిస్తారు. రాముడు, నాతోడు నీడవై నడిచి రావేలచ్చి, నా కంటి పాపవై నక్కి రావేలచ్చి, ఎత్తుకుంటా చంకకెక్కవేలచ్చి. లక్ష్మి, ఏ పో బలే మామ ఎక్క మందువు చంక, చంటి పిల్లనే నేను చంకెక్కి కూచోను అన్న సంభాషణలో లక్ష్మీ రాముడు ఎంకీనాయుడు భావను గుర్తుకు తెస్తారు. ఏ పో అనే పదాలు తెలంగాణ పల్లె స్త్రీల పలుకుబడల్ని ప్రయోగించిన తీరు కనిపిస్తుంది. వాళ్ళ మధుర ప్రణయాన్ని ఎంతో రచయిత సహజంగా చిత్రించినట్లుగా తెలుస్తుంది. కావ్యేసు నాటకం రమ్యం, వైశాలిని వరదాచార్యుల పౌరాణిక నాటకం. ఇది 9 అంకాల నాటకం. ఇందులోని ఇతివృత్తం మార్కండేయ పురాణంలో ఉంది. వైశాలిని విదిశా నగరానికి ప్రభువైన విశాలుని కుమార్తె. ఈ నాటకములో కథానాయిక ఆమె అతిలోక సుందరి, కరందమ సార్వభౌముని పుత్రుడు, అవీక్షితుడు, ధీరోదాత్త కథానాయకుడు, జగదేక వీరుడు, విశ్వజిద్రణ క్రీడలో ప్రత్యర్థులను ఓడించిన పరాక్రమవంతుడు, కవిత్వములో నిష్ణాతుడు, గురువుల పట్ల అపారమైన వాత్సల్యం గలవాడు, ప్రజల శ్రేయస్సే జీవిత లక్ష్యంగా భావించేవాడు, దృఢకేసి ఈ నాటకములో ప్రతినాయకుడు, మంచి మేధావి, సామదాన భేద దండోపాయాలు తెలిసినవాడు. దృఢకేసి వైశాలిని పెళ్లి చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. అవీక్షితుడు వైశాలిని వివాహం చేసుకొని మరుత్తుకు జన్మ ఇస్తాడు. అవీక్షితుడు వీరి వివాహానికి ముందే దృఢకేసిని సంవరిస్తాడు. ప్రజలందరికీ అవీక్షితుడు సుఖశాంతులు కలిగిస్తాడు. అంటే ఈ వైశాలి నాటకములో ఆచార్యుల వారు కొన్ని నూతన కల్పనలు ప్రవేశపెట్టారు. సమకాలీన సమాజ స్థితిగతులను ఆవిష్కరించడం ఓ నూతన కల్పన అని చెప్పవచ్చు. ఎందుకంటే

కవి ప్రసిద్ధమైన పురాణ ఇతివృత్తాన్ని ఎన్నుకొని తనపై సమాజ పరిస్థితుల ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఆయనను ప్రభావితం చేసిన సంభాషణే నిలువెత్తు సాక్ష్యంగా మనం చూడవచ్చు. ఆర్యపుత్ర, ఈ లోకమేలకు కవి బ్రతికి ఉన్నప్పుడు వారిని సన్మానింపదు అనేది సూత్రధారులు నటి సంభాషణ గమనింపదగినవి. ప్రస్తుత సమాజములోని దోపిడీ విధానాన్ని ఈ విధంగా వివరిస్తాడు రచయిత. చిత్రాంగద, ధనికుడు దరిద్రుల దోచుకొని తిని మరింత ధనికుడవుచున్నాడు. బలి బలహీనుల తలను పాతాళములో తొక్కుచూ మరింత పై పదవి అధిరోహించుచున్నాడు. బడిత గలవానిదే లోకం, పైస గలవానికే నాకం అన్న మాటలు వర్తమాన సమాజ వాస్తవాన్ని చిత్రించిన తీరు స్పష్టమవుతుంది. సునయుడు అవీక్షితుని మధ్య జరిగిన సంభాషణ. అవీక్షితుడు, ఔరా, ఏమి ఈ పట్టణ సోయగం? గంధర్వరాజా, ఈ రాజ్యమున పరిశీలింపనొక బిచ్చగాడైనను మచ్చునకు కానరాడే, పూరి గుడిసెలేదు. సునయుడు, అవీక్షిత్ కుమారా, ఇచ్చట ధనిక దరిద్ర భేదములు లేనేలేవు. ప్రతి పౌరుడు విద్యావంతుడే, ధనవంతుడే, శక్తివంతుడే. ఎవ్వరికి అన్నవస్త్రములకు కొదవే లేదు అన్న ఈ సంభాషణను బట్టి కులమత వర్గ జాతి రహితమైన ప్రజారాజ్యాన్ని వరదాచార్యులు ఆశించిన తీరు తెలుస్తుంది. ఈ నాటకములో వలె శ్రేయోరాజ్య స్థాపన జరగాలని ఆయన ఆకాంక్ష. ఈ నాటకాన్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో MA పాఠ్యంగా నిర్ణయింపబడింది. ఈ నాటకములో శృంగారం అంగీరసమై వీర కరుణాద్భుత రౌద్ర ఆశయాలు అంగరసాలై పౌరాణిక కథను ఆధునిక జీవన ప్రతిబింబంగా మలచి సాంప్రదాయికతలో నవ్యతను రచయిత మేళవించడం విశేషణమని చెప్పాలి. ఈ నాటక రచన వల్ల ఆచార్యులకు అభినవ కాళిదాసు అన్న బిరుదు లభించింది. ఇంత గొప్ప నాటకం రాసినప్పటికీ ఆచార్యులకు రావాల్సినంత గుర్తింపు రాలేదనిపిస్తుంది. వరదాచార్యులు వారి కవిత్వం ఎంత అచ్చమైనటువంటి భాష ఇక్కడ చూద్దాం. జల జల పూలు రాలినటు చల్లని మెల్లని పిల్ల తెమ్మరల్, తెల తెలవారి వీచినటు తీయని కమ్మని పాలమీగడల్, వలపుల చిమ్మునట్లు చెలువమ్మొలికించు భవత్ కవిత్వముల్. ఈ పద్యం పోతన చరిత్రలోని పద్యం. సింగభూపాలుని సభలో పోతన చేసిన వర్ణన విని ఆయన కవిత్వాన్ని సింగభూపాలుడు స్తుతించినప్పటి పద్యం. ఈ పద్యాన్ని ఆచార్యుల కవిత్వానికి అన్వయిస్తే ఔచితీవంతంగా ఉంటుంది. ఆయన కవిగానే కాకుండా వ్యాసరచయితగా పేరెన్నిక గన్నవాడు. అభినవ కవిగా, అభినవ కాళిదాసుగా, మధుర కవిగా, కవిచక్రవర్తి వంటి బిరుదులు పొందాడు. వారణాసి వారి విద్యావాచస్పతి పురస్కారాలు కూడా పొందాడు. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1972 ఆయన శాసనమండలి సభ్యులుగా నియమింపబడ్డారు. 1968 పోతన చరిత్రకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆచార్యులు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని రచనలు చేస్తుండేవారు. ఆయనకు క్షయవాది సోకింది. అయినా పోతన చరిత్రను ఆపలేదు. ఇల్లు తాకట్టు పెట్టి 5,000 రూపాయలతో మైసూరు వెళ్ళి చికిత్స చేయించుకున్నారు. ఆ చికిత్స తర్వాత ఆయన దేహరూపం మారిపోయింది. తెలంగాణ రచయితల సంఘం సాహిత్య సభలు హైదరాబాదులో జరుగుతున్నాయి. వరదాచార్యులు తన ఆప్తులను కలుసుకోవడానికి ఆ సభలోకి వెళ్లారు. ఆ రచయితల సంఘానికి దాశరథి అధ్యక్షులు, సినారే కార్యదర్శి. సినారే వరదాచార్యులను గుర్తుపట్టక, ఎవరు మీరు అని అడిగారు. నన్ను గుర్తుపట్టలేదా నారాయణ రెడ్డి, నేను వరదన్నను అన్నారు. సినారే సంతోషముతో ఆ సభలోనే వరదాచార్యుల వారికి అభినవ పోతన అనే బిరుదును ప్రకటించారు. దాదాపు 26 మాసాలు పక్షవాతముతో బాధపడి 1984 అక్టోబర్ 31 తుది శ్వాస విడిచారు. నాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు వరదాచార్యుల కాలికి గండ పెండేరము తొడిగాడు. వరదన్న గూర్చి కాలోజీ ఏమన్నారంటే, వరదన్నకు పోతన్నకు గల పోలికే పోతన చరిత్రకు తెలుగు భాగవతానికి కలదు. వరదన్నకు అతి బాల్యపు సంఘటితాన్ని, పోతన్న చరిత్ర బ్రతికి బయటపడడం చూడనోచుకున్నవాణ్ణి, నిజంగా అదృష్టవంతుణ్ణి. వరదన్నకు పోతన్న సంగతి, వరదన్న సంగతి కాలన్నకు, ఇది కవికుల మైత్రి అన్న కాలోజి మాటలు అక్షర సత్యాలు. శ్రీమాను వరదాచార్యుల గారు ఈ కాలానికి మరొక పోతన అన్న విశ్వనాథ సత్యనారాయణ మాటలు ఎంతో వాస్తవమైందని చెప్పవచ్చు. మొత్తం మీద అభినవ పోతన్న ముమ్మూర్తుల మహాకవి. పోతన చరిత్రం వంటి మహాకావ్యం, వైశాలిని వంటి పౌరాణిక నాటకం, మణిమాల, విప్రలబ్ధ, జయద్వజం, ఆహ్వానం, కూలిపోయే కుమ్మ వంటి కావ్యాలను

0: వివరించినారు. రాజ్యశ్రీ, సత్యమేవ జయతే వంటి నాటికలు, వ్యాసవాణి అన్న వ్యాస సంపుటి, సుభాషితాలతో కూడిన సూక్తి వైజయంతి, అనువాద గ్రంథాలైన గీత రామాయణం, శ్రీ హనుమాన్ చాలీస, స్థవరాజ పంచశతి 5 శతకాల సంపుటి, లఘుకృతులైన మాతృప్రేమ, ఇతర కృతులైన అలంకార శాస్త్రం, గీతోపన్యాసం పేర్కొనదగినవి. వరదాచార్యుల హృదయములో సమతా దృష్టి, అభ్యుదయ భావన పెనవేసుకొని కనిపిస్తాయి. వరదాచార్యులు ఎవరంటే ఆయన మాటల్లోనే సమాధానమిది. నేను కవిని, కవిత్వం వ్రాస్తాను. నా గేయం అహింసా క్రాంతి, నా ధ్యేయం విశ్వశాంతి. మానవతా వృక్షం, దాని కొమ్మలు వ్యాపించాయి విశ్వాంతరిక్షం. నీవు, నేను, వాడు, అది, మీరు, మేము, మనము, ఈ సర్వనామాలు ఒకే చెట్టు కొమ్మలం, ఒకే కొమ్మ రెమ్మలం.
1: ఇంతవరకు మీరు వానమామలై వరదాచార్యుల సాహిత్యం, వ్యక్తిత్వం ఈ అంశంపై డాక్టర్ పెద్ది వెంకటయ్య గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: గజ్జా బొబ్బలా,
3: సై బాల్,
2: నడుగులో తామరా,
3: సై బాల్,
2: బురద పుల్లా,
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి, సై బాల్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
6: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
7: గుడ్ మార్నింగ్ పిల్లలు.
8: గుడ్ మార్నింగ్ మేడం.
7: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
11: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
12: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి August 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
13: అక్క చూడు,
14: హ్యాపీ బర్త్డే రా,
13: చూపించు. నా ఫేవరెట్ కలర్.
14: ఎప్పుడు షాపింగే.
13: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
15: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
16: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
13: నాకు తెలుసు కదా,
16: RBI అంటుంది
17: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: క్యూర్వెల్ హాస్పిటల్, ఎముకలు కీళ్లు వెన్నుముక సమస్యలు, స్త్రీలు పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 9550135343.
1: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: రాజకోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వినండి.

రాముడు చిత్రం కోసం సుధాజీవన్ పాడిన ఆ పాటతో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో పి రాజకుమార్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

కల వీడను ఎరకలి వాడనురా, బహుగురి గల వాడనురా, శనిగ బిట్టలకు ముగుదాడేసిన ఏక వీరుడనురా, బహుకంతిరి వాడనురా. ఏ మంచి రోజు చూసుకున్న గోసి గొంగడేసుకున్నా, ఆహా మంచి రోజు చూసుకున్న గోసి గొంగడేసుకున్నా, అమ్మలింత కాసుకున్న చెంబు నిండా పోసుకున్నా, అమ్మలింత కాసుకున్న చెంబు నిండా పోసుకున్నా. ఉడత పిల్లలను హుషారు జయ్యా, నేను పోతున్నా.

0: పోతున్నా బయలుల్లి పోతున్నా సర్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా రాజులతో నాకు పందాలాడుట జల పరుక మా లచ్చికి ఏ మరుక ఏ నందారే నల్లా సుందరి నందారే నల్లా సుందరి రాజులతో నాకు పందాలాడుట జల పరుక మా లచ్చికి ఏ మరుక యువరాణిని పెళ్ళాడి తెస్తానని ఎల్తినిందనక ఎవడబ్బకునే దొరుక ఏ మాట పెట్టి చూసుకున్నా సూటి పెట్టి కాసుకున్నా అదే మాట పెట్టి కాసుకున్నా సూటి పెట్టి చూసుకున్నా ఓహో అమ్మలింత కాసుకున్నా సెమ్ము నిండా పోసుకున్నా ఓహో అమ్మలింత కాసుకున్నా సెమ్ము నిండా పోసుకున్నా
1: అమ్మలింత కాసుకున్నా సెమ్ము నిండా పోసుకున్నా
0: రజువెడల రవితేజం

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: అంగట్ల చీరెల్నయట సిరిసిల్ల అంగట్ల రైకెల్నయట చీర చూస్తే కళ్ళు చెక్కుమంటున్నాయి పిల్లు నా సిని రంగమ్మా. సిద్దిపేట అంగట్ల చీరెల్నయట సిరిసిల్ల అంగట్ల రైకెల్.

జానపద సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు పి రాజ్కుమార్ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: students of the state. India reaffirms its commitment to rule-based multilateral trading system at WTO Trade Policy Review in Geneva. And PV Sindhu to take on compatriot Unnati Huda in China Open Badminton Tournament today. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: श्रोताओ, अभी आपने सुना कार्यक्रम मेरा प्यारा दोस्त, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अजीत को
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग, उमंग।
3: इंतवरकु मीरु एनसीईआरटी वारी ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆకాశంలో సగం ఈ చిత్రం కోసం శ్రీరామచంద్ర మాలవిక పాడిన పాట శుద్ధల అశోక్ తేజ గీతానికి యశోకృష్ణ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రేమలేఖలు ఈ చిత్రం కోసం పి సుశీల, వాణిజ్యరం పాడిన పాట.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది,
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
3: ఆహనా పెళ్ళంట చిత్రం కోసం రఘు కుంచేపాడిన పాట. సాయి శ్రీగీతం, స్వీయ సంగీతం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట గులాబీ. ఈ చిత్రం కోసం సునీత పాడింది. సిరివెన్నెల గీతానికి శశి ప్రీతం సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అంతఃపురం ఈ చిత్రం కోసం చిత్రపాడిన పాట సిరివెన్నెల గీతానికి ఇళయరాజా సంగీతం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
1: ఆనంద్ ఈ చిత్రం కోసం శ్రేయ పాడిన పాట. వేటూరు గీతానికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం.

0: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో 100 పడకలతో 24 గంటల మానవీయ సేవలు. ఆరోగ్య సమస్య ఏదైనా, ఎవరికైనా మేలైన చికిత్సలు, ఆధునిక శస్త్రచికిత్సలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 7032812241.
1: అరుణకిరణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

0: మంచివాడు చిత్రం కోసం రంజిత్ బృందం పాడిన పాట విన్నారు. అభినయ్ శ్రీనివాస్ గీతానికి శిర్పి సంగీతం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
0: మాయాబజార్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. వేటూరి గీతానికి KM రాధాకృష్ణన్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చిత్రసీమలో చివరిగా మీరు విన్న ఆ పాట మిర్చి చిత్రం కోసం విజయప్రకాష్ అనిత పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి గీతానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని కేజీఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుప్పూర్ జిల్లా అవినాశిలో ఉన్న ప్రసిద్ధ అవినాశి లింగేశ్వర శివాలయాన్ని కూడా ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తయ్యేలా సంబంధిత ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్లో సమర్పించినట్టయితే హార్డ్ కాపీ కోసం బీఎల్ఓలు ఓటర్లను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ప్రజాప్రతినిధుల కోర్టులో అనసూయ సీతక్కపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులు కొట్టివేస్తూ ఆమెకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తిరువనంతపురంలోని ఇస్రో విఎస్ఎస్సితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేశీయంగా పర్యావరణ అనుకూల నూతన తరం బ్లోయింగ్ ఏజెంట్ టెక్నాలజీని అభివృద్ధి చేయడమే ఈ ఒప్పందం లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈరోజు దేశంలో జాతీయ పతాక దినోత్సవం జరుపుకుంటున్నారు. 1947లో ఇదే రోజున రాజ్యాంగ సభ మన త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించింది. తెలుగువారైన స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. జెండాలోని కాషాయం ధైర్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ నమ్మకానికి, సారవంతతకు ప్రతీకలు. మధ్యలో ఉండే 24 ఆకుల అశోక చక్రం ధర్మాన్ని, నిరంతర ప్రగతిని సూచిస్తుంది. హైదరాబాద్తో సహా 16 జిల్లాల్లో అక్కడక్కడ ఈ ఉదయం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మరి ఇవాళ మన షోలో 2000 సంవత్సరం నుంచి 2005వ సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ అయినటువంటి సినిమాల నుంచి పాటలు వినేసిద్దాం. సో మరి ఈ మధ్య కాలంలో 2000 నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉంటే 0402324085 2కి వాట్సాప్ పంపించండి. 0402324085 2కి వాట్సాప్ పంపించండి. మరి మొదటగా నేను మీ అందరికోసం వినిపిస్తున్నాను 2005వ సంవత్సరంలో విడుదలైనటువంటి అల్లరి పిడుగు. మరి ఈ సినిమాలో

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు విందాం అని చెప్పేసి అన్నాను. మరి మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల్, మాకోసం మురారి సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ చిలకలగూడ సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట మురారి సినిమాల నుంచి చిత్రగారు పాడినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు రాయగిరి నుంచి మెసేజ్ చేశారు. కొండ, యాదగిరి, శాంతి, అభి, హసిని మరియు వైష్ణవి. మరి మీకోసం మణి శర్మ గారి సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మురారి సినిమాల నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈరోజు 2000 సంవత్సరం నుంచి 2005వ సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు గంభీరావుపేట నుంచి దేవేందర్, విజయలక్ష్మి, సంతోష్, సాయి కిరణ్, రమ్య, నందకుమార్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట సంపంగి చిత్రం నుంచి అందమైన కుందానాల బొమ్మర పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. సో మరి అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద, ఆయుష మెసేజ్ చేశారు. మరి వారి కోసం సంపంగి, మరి ఈ చిత్రం నుంచి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి పాటలు వింటున్నాం. ఆయన శ్రోతలు వాట్సాప్ ద్వారా వారికి నచ్చినటువంటి పాటలు మెసేజ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, వలిగొండ మండలం గొల్లనేపల్లి గ్రామం నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, పూర్ణ తేజశ్రీ, వినోద్ కుమార్, నిహారిక, తనుజశ్రీ, హరిదీక్షిత్, సురేష్, శ్రావణి మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. మరో వారు ఇవాళ వినాలనుకునే పాట ఆది సినిమాల నుంచి నీ నవ్వుల తెల్లదనాన్ని పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తానండి. సో మరి మణి శర్మ గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, మల్లికార్జున్ మరియు సునీత గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు మనం వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు సల్లా సుదర్శన్ మెసేజ్ చేశారు కాశీబొగ్గ నుంచి. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో నరసింహనాయుడు చిత్రం నుంచి ఏదైనా పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఈ పాటని మా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి సరిత, వినయ్, పూజ, లోహిత్ వారందరికి కూడా పేర్లు చదివి ఆ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను మీ అందరి కోసం వినిపిస్తాను. సో మరి మీకు కూడా 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి ఫేవరెట్ పాటలు ఏమైనా ఉన్నాయా ఉంటే 0402324 0852కి వాట్సాప్ పంపించండి. అండ్ వాట్సాప్ చేసే ముందు మీ పేరు, మీ ఊరు, ఆ తర్వాత మీరు వినాలనుకునే పాటను టైప్ చేసి 0402324 0852కి వాట్సాప్ షేర్ చేస్తాను.

ఈ ప్రసారంలో 11 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి పి పూర్ణ మనస్విని గారు ఆలపించిన భక్తిగీతాలు ప్రసారమవుతాయి. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ నందకుమార్ గారిచే సితార్ వాద్యం ప్రసారమవుతుంది. తబలాపై సహకారం అందిస్తారు శ్రీ శ్రీకాంత్ భట్లవాండే. యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం 12:10 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా శ్రోతలు 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈరోజు సాయంకాలం ప్రసారం కానున్న కార్యక్రమాలను మా శ్రోతల కోసం మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో సాయంకాల ప్రసారం ప్రారంభమవుతుంది. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం వారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30. 6:50 పశుగ్రాస పంటల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతన్నల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో కడక్నాథ్ కోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ హెడ్ డాక్టర్ కె విజయలక్ష్మి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఈరోజు సాయంకాలం 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు. రాత్రి 8:15 నేటి పార్లమెంట్ కార్యకలాపాలపై సమీక్ష టుడే ఇన్ పార్లమెంట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 చర్చకా విషయే. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి గోపీసుందర్ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ గీతం, గానం అర్మాన్ మాలిక్, చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్.

0: చిత్రసీమలో చివరిగా వినండి. అల వైకుంఠపురంలో ఈ చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి మంగ్లీ యుగుల గీతం, గీత రచన కాసరుల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ థమన్.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ల కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ కావాల్సిందేనని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దాని ప్రకారం టీచర్లు మూడేళ్లలో టెట్లో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. లేని పక్షంలో వారు ఉద్యోగంలో కొనసాగడానికి వీల్లేదు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా 2 సార్లు పరీక్షలు నిర్వహించాలని గత నెలలో నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26న రాష్ట్రానికి వస్తున్నారు. మధ్యాహ్నం చెన్నై నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం కరీంనగర్లోని ప్రతిమా వైద్య కళాశాల రజతోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. నీట్ సంబంధిత అంశాలపై పార్లమెంటులో చర్చలు జరపడానికి తాము సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన అనంతరం ఈ విషయంపై చర్చ జరపాలన్న డిమాండును ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర

సింగ్ తెలిపారు. అయితే ప్రభుత్వ వైఖరిని తెలియజేసినప్పుడు రాహుల్ గాంధీ తన మునుపటి వైఖరి నుంచి వెనక్కు తగ్గి మరిన్ని డిమాండ్లను జోడించారని కేంద్ర మంత్రి అన్నారు. భారతదేశ స్వదేశీ నౌకా నిర్మాణ కార్యక్రమంలో మరొక మైలురాయిగా మాహే తరగతి జలాంతర్గామి వ్యతిరేక యుద్ద నిస్సార జల నౌకల్లో రెండవదైన ఐఎన్ఎస్ మాల్వాన్ను భారత నౌకాదళం ఈరోజు కర్ణాటకలోని కార్వార్లో అధికారికంగా ప్రారంభించనుంది. ఆసియాన్ ఫ్రేమ్ వర్క్ కింద విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఫిలిప్పీన్స్ లోని మనీలాలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ సమావేశాల్లో ఆసియాన్ ఇండియా తూర్పు ఆసియా సదస్సు ఆసియాన్ ప్రాంతీయ ఫోరం సమావేశాలు కూడా ఉంటాయి. ఈరోజు ప్రపంచ మెదడు దినోత్సవం జరుపుకుంటున్నారు. మెదడు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన

భక్తి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు శ్రీమతి పూర్ణ మనస్విని గారి గాత్రం విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

0: మీరు విన్నా ఆ పాట చాంపియన్ చిత్రం కోసం రామ్ మిరియాల పాడింది కాసర్ల శ్యామ్ గారు, సాహిత్యం మిక్కి జయమేయ గారు, స్వరకల్పన. ఇప్పుడు కొన్ని వాణిజ్య సందేశాలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
7: ఇప్పుడు మరొక పాట విందాం.

0: దేవుడమ్మ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన దాశరథి గారి గీతం విన్నారు. సత్యం స్వర్కల్పన
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.
1: ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కె నందకుమార్ గారి సితార్ వాద్యం విందాం. తబ్లా శ్రీ శ్రీకాంత్ భట్ల వాండే గారు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. దిగ్గజ సినీగీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన రచించిన ఆణిముత్తం లాంటి కొన్ని పాటలను విశ్లేషిస్తూ ఆ పాటలను ఆస్వాదిస్తున్నాం. ఇక పాట విషయానికి వస్తే, తేను మనసుల సినిమాలోని దివి నుంచి భూమికి దిగి వచ్చి పారిజాతమే నీవై నీవై ఈ పాట ఒకటి. ఇక మూగ మనసులు మంచి మనసుల సినిమాలోని నన్ను వదలి నీవు పోలేవులి ఈ పాట ఒకటి. ఇలాంటి మధురమైన యుగళ గీతాలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేస్తాయి. ఇక ఏఎం రాజాకు చెప్పుకోదగ్గ పాటలు ఒకటైన పుట్టినిల్లు పెట్టినిల్లు సినిమాలోని సిరి మల్లె సొగసు జాబెల్లి వెలుగు ఈ పాట ఎంతో సున్నితంగా సాగిపోతుంది. అలాగే ప్రేమ పగ సినిమాలోని కలిసిన హృదయాలలోన అనే యుగళ గీతం బాలసుబ్రహ్మణ్యానికి ఎంతో పేరు తెచ్చిన గీతాల్లో ఒకటిగా చెప్పవచ్చు. మరి మరిన్ని పాటలను గురించి మాట్లాడుకునే ముందు పుట్టినిల్లు పెట్టినిల్లు సినిమాలోని ఈ పాట వినండి.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

దిగ్గజ గీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన రచించిన ఆణిముత్తాలంటూ కొన్ని పాటలను విశ్లేషిస్తున్నా, ఆ పాటలను ఆస్వాదిస్తున్నా గుర్తుకొస్తున్నాయిలో ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇక కథనాయకుడు సినిమాలోని ఇంతేనయ తెలుసుకోవయ ఈ లోకం ఇంతేనయ ఈ పాట ఒకటి. ఇక ఒక కుటుంబం సినిమాలోని మంచిని మరచి వంచన నేర్చి నరుడే నాడు వానరుడైనాడు ఈ పాట ఒకటి. ఇలాంటి గీతాల్లో ఈ లోకం తీరుని నిర్మోహమాటంగా ఎండగట్టారు రచయిత దాశరథి. అలాగే ఇక బుల్లెమ్మ బుల్లోడు సినిమాలోని అమ్మ అన్నది ఒక కమ్మని మాట అనే గీతంలో మాతృప్రేమ నిర్మలత్వాన్ని, అమ్మ యొక్క ప్రాశస్తాన్ని, గొప్పతనాన్ని చక్కటి వాడుక భాషలో తెలియచెప్పారు. ఇక కన్ను మనసులో చిత్రానికి కాను అమ్మలగనే అమ్మ గాజులెమ్మ అనే ప్రత్యేకమైన గీతాన్ని రచించారు దాశరథి. జానపద శైలిలో సాగే ఈ గీతం కూడా ప్రజాదరణ పొందింది. మరి మరిన్ని గీతాల గురించి మాట్లాడుకునే ముందు బుల్లెమ్మ బుల్లోడు సినిమాలోని ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాట ఆస్వాదించండి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. దిగ్గజ సినీ గీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన రచించిన ఆణిముత్తల్ లాంటి పాటలను విశ్లేషిస్తూ ఆ పాటలను ఆస్వాదిస్తాం. ఎన్ని పాటలు చూడండి, మనకున్న గంట టైం సరిపోతుందా? వాటిల్లోనే అందుకే అన్నాం ఆణిముత్తల్ లాంటి కొన్ని పాటలు అని. ఇక చిలిపి గీతాలు కూడా తాను రాయగలనని నిరూపించుకున్నారు దాశరథి. శ్రీమంతుడు సినిమాలోని ఎంతో చిన్నది జీవితం ఆ పాట ఒకటి, బులుబులి ఎర్రని బుగ్గల దాన చెంపక్కు చారెడు కన్నుల దాన ఈ పాట ఒకటి, ఆహా ఏమి అందం ఈ పాట, ఇవన్నీ కూడా చాలా చిలిపి పాటలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు దాశరథి గారు రాసిన పాటల్లో. ఇక ఇవి కాక బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన దేవుడు చేసిన మనుషులు సినిమాలోని దూర వయసు చిన్నది లలలలహ ఈ పాట కూడా ఈ కౌలోకే వస్తుంది. ఉర్దూ భాషలో కూడా నిష్ణాతుడైన దాశరథి గారు ఖుషి, నిషా, హుషారు, మజా లాంటి పదాలను సందర్భోచితంగా తెలుగు పాటలలో చొప్పించి పాటల సొగసు చెడకుండా ఆయా పాటలకు అనుగుణంగా వాడుకున్నారు. మరి మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు దేవుడు చేసిన మనుషుల్లోని ఈ పాట ఆస్వాదించండి.

దిగ్గజ సినీ గీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన పాటల్లో కొన్ని పాటలను మనం విశ్లేషిస్తున్నా, ఆ పాటలను ఆస్వాదిస్తున్నా. ఇక మంచి మనిషి చిత్రంలోని ఒక పాట ఉంటుంది, ఓ హౌ గులాబీ బాల. ఈ పాట గురించి మనం ప్రస్తావించకపోతే ఈ కార్యక్రమానికి అర్థం లేదో అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ పాటలోని మొదటి చరణంలో యువతలకు నీతిబోధ చేస్తూనే రెండవ చరణంలో పురుష నైజాన్ని చక్కగా ఆవిష్కరించారు దాశరథి గారు. మరి ఆ పాటని వినేద్దామా?

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో దిగ్గజ సినీ గీత రచయిత దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయన రచించిన ఆణిమిత్తల్ లాంటి పాటల్లో కొన్నిటి గురించి మనం విశ్లేషించుకుంటాం, ఆ పాటలను ఆస్వాదించాం. మరి వివిధ గాయకులు గాయనీమణుల స్వరం నుంచి జాలువారిన, దాశరథి గారి కలం నుంచి జాలువారిన వైవిధ్యభరితమైన రచనలన్నిటిలోని కాకపోయినా కొన్నిటి గురించి మనము స్పృశించే ప్రయత్నం చేశాం ఈ కార్యక్రమంలో. మరి ఎన్నో ఆణిమిత్తల లాంటి పాటలతో చిరస్మరణీయులైన దాశరథి గారికి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి హిందీలో. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:05 దాటింది. స్టే ట్యూన్ ఫర్ చైతన్య స్ఫూర్తి.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి.

ఎస్, గంగోత్రి మూవీ నుంచి ఆ ట్రైన్ సాంగ్ వినేసాను చిగుబుక్ చిగుబుక్. అసలు ఆ సౌండ్ వింటేనే మనం ఏదో చిన్ననాటి జ్ఞాపకాలకు వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఎంత ఫ్లైట్స్ అవి వచ్చినా టైం సేవ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం, కానీ ఎక్కువ మంది ఇష్టపడేది ట్రైన్ జర్నీనే. అని చక్కగా ఉంటుంది, చుట్టూ పరిసరాలు చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాలు తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి టైం. ఒక వస్తువైన విషయమైన మనం ఎలా ఉపయోగిస్తున్నాం, ఎలా తీసుకుంటాం అనే విషయంపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, అంతే కదా. సాంకేతిక పరిజ్ఞానం కూడా అంతే. మరి సరైన దిశలో వాడితే పర్యావరణానికి హాని జరగకుండా అడ్డుకోవచ్చు అని నిరూపించింది భారత్లో కొత్తగా ప్రవేశించిన ప్రయాణ సాధనం. ఏంటది చెప్తాను, స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

ముకుంద సినిమా నుంచి చిత్రకర్ స్వీట్ వాయిస్ లో ఒక లవ్లీ మెలడి వినేసా. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి టైం. మరి ఇక పర్యావరణానికి అంటే పర్యావరణ హితంగా ఒక భారతదేశంలో సరికొత్తగా ప్రవేశించింది ఒక ప్రయాణ సాధనం అని చెప్పాను కదా, అదేంటో తెలుసా? హైడ్రోజన్ రైలు. భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు హర్యానా రాష్ట్రంలోని జింద్ నుంచి సోనిపట్ వరకు నడుస్తూ మధ్యలో అనేక చిన్న చిన్న స్టేషన్స్లో కూడా ఆగుతూ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఉద్దేశంతో ఇటీవల ప్రారంభమైంది. ఇంతకీ ఏంటి ఈ రైలు ప్రత్యేకత తెలుసుకోవాలిగా, అయితే వింటూ ఉండాలిగా వివిధ భారతిని. వింటూ ఉండండి, ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, అంతకంటే ముందు ఒక స్పాట్, ఆ తర్వాత పాట. ఓకేనా? స్టే ట్యూన్డ్.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిద్ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. చైతన్య స్ఫూర్తిలో భారత్ లో సరికొత్తగా ప్రవేశించిన హైడ్రోజన్ రైలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఈ హైడ్రోజన్ రైలు అన్ని డిజిటల్ లేదా ఎలక్ట్రిక్ ట్రైన్స్లా కాకుండా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తుందట. అంటే ట్రైన్ కదలడానికి డీజిల్ కరెంట్ ఏమక్కర్లేదు తెలుసా? మరి ఎలా నడుస్తుందబ్బా అనుకుంటున్నారు కదా. హైడ్రోజన్ ఆక్సిజన్తో చర్య జరిపి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. సో అలా ట్రైన్ నడుస్తుందన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న కెమిస్ట్రీ గుర్తొస్తుంది కదా ఇవన్నీ వింటుంటే. మరి ఇవే విశేషాలు చెప్తాను, ఇంకొన్ని వింటూ ఉండండి ఆకాశవాణి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ఇటీవల భారత్లో ప్రవేశించిన హైడ్రోజన్ రైలు గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ఇందాకే మనం తెలుసుకున్నాం కదా, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తుంది కాబట్టి పర్యావరణం ఎలా రక్షించబడుతుందో మనందరికీ అర్థమైంది. ఇక నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది కాబట్టి గాలి కాలుష్యం అస్సలు ఉండదు. అందరికీ అందుబాటులో ఉండే టికెట్ ధర మరో ప్రత్యేకత, అంటే మినిమం 5 రూపీస్ నుంచి మ్యాక్సిమం 25 రూపీస్ అనమాట. సో అందరికీ అనుకూలంగా ఉంటుంది ఛార్జ్. అన్నిటికన్నా గొప్ప గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారవడం. భారత శాస్త్రవేత్తల ఇంజనీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం హైడ్రోజన్ రైలు. జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలకు ధీటుగా నిలిచింది మన భారత్. మనందరికీ గర్వకారణం. మరి భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పర్యావరణ హిత రైళ్లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేంతగా స్ఫూర్తినిచ్చిన సందర్భం ఇది. మరిక సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన రెండవ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్

0: 32లో ఈరోజు పివి సింధు ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్యా సేన్ జపాన్కు చెందిన యుషి తనకాతో తలపడతారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు 12:00 వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ వివాదాన్ని లేవనెత్తుతూ నిరసనలకు దిగారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభ 12 వరకు వాయిదా పడింది. ఇక రాజ్యసభ 11:00 ప్రారంభం కాగానే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సిక్కింలోని తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ టెన్నల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అనంతరం దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును ప్రారంభించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశంపై మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, గందరగోళం చెలరేగడంతో చైర్మన్ సభను 12:00 వరకు వాయిదా వేశారు. నిన్న ప్రధానమంత్రి నివాసం ముందు అనుమతి లేకుండా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన ప్రవర్తన బాధ్యతారహిత్యంగా ఉందని విమర్శించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నివాసానికి ఉండే గౌరవము, ప్రాముఖ్యత తెలిసి కూడా రాహుల్ గాంధీ ఇలా ప్రవర్తించడం తగదన్నారు. దేశ ప్రధానమంత్రి భద్రత అనేది అత్యంత కీలకమైన అంశమని, భద్రతా ప్రమాణాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ ఇండియా పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను తేలికగా తీసుకోలేమని, సవాళ్లను ఎదుర్కొంటూనే భవిష్యత్ అవకాశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరం అని పేర్కొంటూ సురక్షిత భవిష్యత్తు దిశగా ఇరుపక్షాలు పురోగతి సాధించాలన్నారు.
1: In this era of volatility and disruption, the most visible stress is on supply chains. Energy, food and health security can no longer be taken for granted. Observing international law in that regard is therefore vital. 2026 is the ASEAN-India year of maritime cooperation. At the same time, both India and ASEAN are optimistic about their prospects.
0: భారత అధ్యక్షతన సాంప్రదాయ పరిపూరకమైన సమగ్ర వైద్యంపై బ్రిక్స్ సమావేశం నిన్న చండీగఢ్లో జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చండీగఢ్లో నిర్వహిస్తున్న 4 రోజుల బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటైంది. బ్రిక్స్ సభ్య దేశాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు ఈ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, జ్ఞానాన్ని, ఉత్తమ పద్ధతులను పంచుకోవడంపై చర్చించారు. ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తం కింద జరిగిన ఈ సమావేశం ఆధారాలతో కూడిన సాంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి, సుస్థిరమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణానికి తోడ్పడేలా సభ్యదేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేసింది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇరాన్, రష్యా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నాయి. అందరికీ సమగ్రమైన, సుస్థిరమైన ఆరోగ్య సేవలను అందించడంలో భారతదేశ నిబద్ధతను ఈ సమావేశం చాటి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటకలోని కార్వార్ ఐఎన్ఎస్ కదంబ నావల్ బేస్లో జరిగిన వేడుకలో 2వ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాల్వాను జలప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమానికి వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ

0: సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న 8 యుద్ధ నౌకల్లో ఇది 2వది. ఈ ఏడాది నౌకాదళంలో చేరిన 7వ యుద్ధ నౌక కాగా మరో 12 నౌకలు రానున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్ దిశగా నౌకాదళం సాధిస్తున్న ప్రగతిని అభినందించారు. ఏవియేషన్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు వాయుసేన కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించాల్సి ఉందన్నారు.
1: As far as naval shipbuilding is concerned, India has always had an edge, and we have carried our legacy forward in making ships. So very good progress has been made in our Atmanirbharta as far as shipbuilding is concerned. I just hope that, you know, other two services, especially Indian Air Force, learns their lesson as to how Indian Navy has been able to, you know, get this whole concept right, where you have your Indian Navy officers who are embedded in your shipbuilding right from the beginning.
0: గత ఏడాది కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన కార్గో షిప్ నుండి 12 చైనా సిబ్బందిని రక్షించినందుకు గాను చైనా కొత్త రక్షణ అటాషే రియర్ అడ్మిరల్ యు జియాన్ భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాలు పురోగమిస్తున్న తరుణంలో సాయుధ బలగాల మధ్య సహకారం పెరగాలని పిలుపునిచ్చారు. భారత్ చైనాలు కీలకమైన పొరుగు దేశాలని, వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో ఇరు దేశాల సంబంధాలు మెరుగుదల పథంలోకి వచ్చాయని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజధాని ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేసినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. అయితే రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో లైన్లు మారేందుకు సదుపాయం అందుబాటులో ఉంటుందని డిఎంఆర్సీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు భారత స్టార్ పివి సింధు స్వదేశీ క్రీడాకారిణి ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్య సెన్ జపాన్కు చెందిన యుషి తనకాతో తలపడతారు. మరొక మ్యాచ్లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి 21-17, 5-21, 21-17 ఇండోనేషియాకు చెందిన అల్వి పర్హాన్ను ఓడించి ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్లో అర్జున్ హరిహరన్ జోడీ చైనా ద్వయం వాంగ్ చాంగ్ లియాంగ్ వీకెంగ్ను ఢీకొట్టనుంది. అయితే మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్ రుత్వికా జోడి తనీషా ధ్రువ్ జంట చైనా చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై దాడులు చేయవద్దని టెహ్రాన్ హెచ్చరించినప్పటికీ, అమెరికా వరుసగా 11వ రాత్రి కూడా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ బెదిరింపులను అణిచివేయడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన 2వ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోల సమయం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్. మరొక పాట వినిపిస్తాను, ఆ తర్వాత చెప్పుకుందాం కబుర్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే

0: ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: ఎయిట్ ఫిట్ వింటున్నారు విత్ మీ అజయలక్ష్మి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మనకు చాలా రకాల పండ్లు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. సీజనల్గా దొరికేవి కొన్ని అయితే ఎప్పుడూ ఉండేవి కొన్ని. కొన్ని పండ్లు మాత్రం రుచిలో పోషకాల్లో స్పెషల్ అని చెప్పొచ్చు. మరి అలాంటి వాటిలో ఒకటి పనసపండు. ఉపయోగాలంటూ మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, అండ్ ఇప్పుడు మీకోసం ఒక లవ్లీ డేట్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

సంక్రాంతి మూవీ నుంచి ఒక సూపర్ డ్యూట్ వినేసాం. నిజంగంటే ఇలాంటి పాటలు వింటుంటే గులాబీ వాన పడుతున్నట్టుగానే ఉంటుంది కదా, అంత ఆహ్లాదంగా ఉంటుంది. కాకపోతే మనం ఇప్పుడు ఈట్ ఫిట్లో ఉన్నాం కాబట్టి ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నట్టు మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. పనసపండు ఇవాళ మన ఫ్రూట్ ఐటెం అనమాట. అంత దూరం నుంచి మంచి సువాసనతో మనల్ని పలకరిస్తుంది. తీసేసుకోవాలి పండు తీసేసుకోవాలి అన్నట్టు. అఫ్కోర్స్ కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా అనుకోండి, కానీ మహిళలు తప్పకుండా తినాల్సిన పండు పనస అంటున్నారు నిపుణులు. మరి ఎందుకో ఏమిటో తెలుసుకోవాలి కదా, అంటే వింటూ ఉండాలిగా వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తాను మరో లవ్లీ సాంగ్ అందల రాముడు మూవీ నుంచి. ఎంజాయ్ దిస్.

కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM ఈట్ ఫిట్ టైం. మరి పనసపండు ఉపయోగాలు

0: కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM ఈట్ ఫిట్ టైం. మరి పనసపండు ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పనసలో ఏబిసి విటమిన్లు అండ్ పీచు అంటే ఫైబర్ ఎక్కువగా ఉండి మహిళల ఆరోగ్యానికి అన్ని విధాల మేలు అనేది పోషక నిపుణుల సలహా. ఇక విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పనస చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచి కాంతివంతం చేస్తుందట. ఇక పనసలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలన్నీ ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయట. చూసారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. పనస పండే కాదు, పనస కాయ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో కూడా చెప్తాను, వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి. అంటే ఇప్పుడు మీకోసం మరో లవ్లీ మెలడీ ఆన్ ద వే.

ఫిట్ టైం ఓన్లీ ఆన్ వివిద్ భారతి 102.8 ఎఫ్ఎం. పనస పండే కాదు పనస కాయ కూడా మహిళలకు ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. పీచు ప్రోటీన్ ఎక్కువగా ఉండే పచ్చి పనసను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బరువు కూడా తగ్గొచ్చట తెలుసా. ఎంత స్వీట్నెస్ కదా ఇది. ఇంకా ఉండే పనస కాయ వల్ల ఉపయోగాలు చెప్తాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిద్ భారతి 102.8 ఎఫ్ఎం.

0: అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా నుంచి చక్రి పాడిన పాట వినేసాం. యాక్చువల్గా చక్రి కందికొండ కాంబినేషన్ అంటే సూపర్ హిట్ అనే చెప్పాలి. చక్రి గారి సూపర్ హిట్ సాంగ్స్ అన్నింటిలో కూడా కందికొండ కాంట్రిబ్యూషన్ చాలా ఉందన్నమాట. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి పనసకాయ ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య కూరల్లో బిర్యానీల్లో పచ్చి పనస ముక్కలు ఎక్కువగా వాడుతున్నారు. అన్సీజన్లో కూడా వాడుకునేలా పొడి డీహైడ్రేట్ చేసిన ముక్కలు మార్కెట్లో దొరుకుతున్నాయనుకోండి. అయినా సరే సీజన్లో దొరికే తాజా పండు రుచిని పోషకాల్ని అస్సలు మిస్ అవ్వకండి అనేది నిపుణుల మాట. మరి పాటించాలిగా మనం, అప్పుడే కదా హెల్దీగా హ్యాపీగా అండ్ ఫిట్గా ఉండగలం. ఇన్ దిస్ వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగావు శర్మణి. అర్హత ఉన్న ప్రతి ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం కొడంగల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు నగరంలో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ సహా 23 జిల్లాల్లో తేలికపాటి

0: ఇక నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. అర్హత ఉన్న ప్రతి ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కొడంగల్లో స్థానిక నాయకులు బూత్ లెవెల్ ఏజెంట్లతో ఈ ఉదయం నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 3 వరకు ఎస్ఐఆర్ గడువు ఉన్నందువల్ల అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు చేయించాలని సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 196,620 ఓటర్ల నమోదు పూర్తయిందని, ఇంకా 54,635 మంది నమోదు చేసుకోవాల్సిందన్నారు. ఈ నెల 30 మిగిలిన ఓటర్ల నమోదు పూర్తయ్యేలాగా ఇంటింటికి వెళ్లి ఓటర్ ధృవీకరణ ఫారాలు నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారు.
1: 55,000 ఓట్లను ఆ ఓటర్లందరినీ తిరిగి వాళ్ళ వివరాలు చూపించి వాళ్ళని తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న పిఎల్ఏల మీద ఉన్నదా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. పిఎల్ఏని కీలకము, బూత్ లెవెల్ ఏజెంట్, ఆ ఏముందిలే ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటే ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి, మళ్ళీ 28 కదా 29 కదా సార్ ఎన్నికలు అప్పుడు చూద్దామండి అనుకుంటే 29 ఓటు వేసుకొని ఓటు ఇవ్వాలని డిసైడ్ అవుతుంది.
0: అంతకుముందు కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఐఆర్ ఫామ్లో తన వివరాలు నమోదు చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితం కొడంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు బయలుదేరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. 56 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. 4 విద్యుత్ ఉప కేంద్రాలు, నూతన సర్కిల్ కార్యాలయం భవనం, టీజీఎస్జీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం, 5 అంతస్తు సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం పీడీసీఎల్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో వర్తిల్లాలని కోరుతూ హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వరుణయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ
2: ఎల్లినో పరిస్థితుల్లో యావత్ తెలంగాణలో కూడా అన్ని ప్రముఖ దేవాలయాల్లో వరుణయాగాలు, తరతర పూజలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో జరిగే బోనాల సందర్భంగా కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ రోజు కూడా వర్షాలు సమృద్ధిగా పడాలో వరుణయాగాలు, పూజలు జరుగుతూ ఉన్నాయి.
0: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద గోదావరి జిల్లాను పరిశీలించారు. ఎల్నీనో ప్రభావంతో రాష్ట్రంలో 35% వర్షపాతం నోటు నమోదైందని, భూగర్భ జలాలను సంరక్షించాలని రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ సాగు చేస్తే సాగునీటి అవసరం తగ్గుతుందని చెప్పారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందని వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. హనుమకొండ కలెక్టరేట్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, వ్యవసాయం, తాగునీరు, భూగర్భ జలాల పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేసి వ్యవసాయ శాఖ రూపొందించిన బుక్లెట్ను ఆవిష్కరించారు. ఎల్నీనో కారణంగా వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగే ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రైతులకు సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగిన కోరుట్ల నియోజకవర్గం సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కందులు, పెసర్లు, మినుములు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు సాగు చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVT ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కొడంగల్లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడం బదులుగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిందని, విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు దాడి చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రిని అవమానించేలా వ్యవహరించారంటూ ఆరోపిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిరసన ర్యాలీకి ప్రయత్నించారు. గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ ఆఫీస్ నుంచి బయలుదేరిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురు నేతలు పోలీసు అదుపులోకి తీసుకున్నారు. కాగా రామచంద్రరావు అరెస్ట్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. హైదరాబాద్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చలో లోక్ భవన్ కార్యక్రమాన్ని ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు చేపట్టిన ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సహా పలువురిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు హైదరాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, హనుమకొండ, మేడ్చల్, మల్కాజ్గిరి సహా 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్.

జారీ చేసింది. రాజేంద్ర సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్, రౌడీ షూటర్లపై నిఘా తదితర అంశాలను సమీక్షించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నీటి నిల్వల ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా ప్రాజెక్టుకు వరద నీరు చేరలేదు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగుల వద్ద నిల్వ ఉంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం మాత్రమే 900 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి మండలాల సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత నది వరద ఉధృతితో పొంగుతుంది. నీటి ప్రవాహం పెరగడంతో తెలంగాణ మహారాష్ట్ర మధ్య నాటు పడవల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రాణహిత నది తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగడం, చేపల వేటకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొమరం భీమ సిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పలు మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో నిన్నటి నుంచి ఉదయం వరకు సగటున 24.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ అప్పపెళ్లి మార్గంలోని గుండివాగుపై తాత్కాలిక వంతెన వరద నీటికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సాహస క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన యువతకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అందించే టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీర రామదాస్ చెప్పారు. భూతలం, సముద్రం, ఆకాశంలో నిర్వహించిన సాహస కార్యక్రమాల ఆధారంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. 2023-24 సంవత్సరాల్లో సాధించిన విజయాలకు సంబంధించి 20 ఆగస్టులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనగామ జిల్లాలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 24వ తేదీలోగా పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. కరీంనగర్లోని భగత్ నగర్లో నిన్న అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. మాస్కులు ధరించిన దుండగులు ఇంట్లోకి చొరబడి ఇంటి యజమాని అజ్మత్ అలీ కుటుంబ సభ్యులను ఆయుధాలతో బెదిరించి 66 తులాల బంగారం, 10 తులాల వెండి, 21 లక్షల రూపాయల నగదు దోచుకువెళ్ళినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈరోజు జాతీయ మామిడి పండు దినోత్సవం జరుపుకుంటున్నారు. పళ్లలో రారాజైన మామిడి పండు గొప్పతనాన్ని, ఆరోగ్య ప్రయోజనాలను, సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించేందుకు ఈ దినోత్సవాన్ని అంకితం చేశారు. 1987లో భారత నేషనల్ హార్టికల్చర్ బోర్డు చొరవతో ఈ రోజు ప్రాచుర్యం పొందింది. విశేషాలు మరొకసారి. అర్హత ఉన్న ప్రతి ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం కొడంగల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో సూచించారు. ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు నగరంలో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ సహా 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు దేశంలో జాతీయ పతాక దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు పాట వినిద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైమ్ని. స్టే ట్యూన్డ్.

వేటూరి ఇళయరాజా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి అంటేనే అల్టిమేట్ హిట్ కాంబో కదా. అన్ని ఎన్ని కల్ట్ క్లాసిక్ సాంగ్స్ వాళ్ళ కాంబినేషన్లో. జయదేవీరుడు అతిలోక్ సుందర్ సినిమా నుంచి ఒక ఆల్ టైమ్ హిట్ సాంగ్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం షో టైం టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. చూస్తుండగానే రోజులు అలా గడిచిపోతున్నాయి చూడండి. 2026 మిడిల్లోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇంకో 5 మంత్స్ అయితే అయిపోతుంది 26 కూడా. టైం అలా పరిగెడుతూనే ఉంటుంది. టైంతో పాటు మనము కదా ఈ ఉరుకులు పరుగుల్లోనే ఎన్ని ఎమోషన్స్, కష్టాలు, సంతోషాలు, నిరాశలు, విజయాలు అన్నిటినీ ఫేస్ చేస్తూ, ఓవర్కమ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తాం. మరి వీటన్నిటిలో మీకు తోడుగా ఉండే మీ నేస్తం దోస్త్ వివిధ భారతి. వింటూ ఉన్నారు కదా, నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో. ఇక మొదలెడదామా షో టైమ్ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. మన పురాణాల ప్రకారం ఇప్పటికీ జీవించి ఉన్న 7 చిరంజీవులు ఎవరు? మరోసారి వినండి. మన పురాణాల ప్రకారం ఇప్పటికీ జీవించి ఉన్న 7 చిరంజీవులు ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్.

కొంచెం ఒక పాజ్ వచ్చింది అనమాట. ఆ తర్వాత స్టార్ట్ అయింది ఆన్సర్ల సునామి. కాకపోతే చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, ఒకరిద్దరు తప్ప. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. కంచల లక్ష్మీ రాము, శిల్పా ప్రసాద్, రేఖా నాయక్, శైల వెంకటేష్, సుగుణ రామ్ ప్రసాద్, రమణి సుబ్బారావు, భోగ మార్కండేయ, అనిత, లత, అప్పలరాజు, కాళ్ళ శ్రీనివాసరావు, నాగనాథ్ గుప్తా, చోడవరపు నాగేశ్వరరావు, పాలెం పోలయ్య ఇంకా పంపిస్తున్నారు భవానీ షాపు నుంచి. కొంతమంది అయితే కొన్ని పేర్లు మాత్రమే పంపించారు. సో అది కుదరదు కదా, 7 మంది పేర్లు అడిగారు కాబట్టి మీరు కంపల్సరిగా 7 మంది పేర్లు పంపిస్తేనే అది రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇంకా వస్తున్నాయి చూద్దాం, ఎవరైనా పంపించారేమో ఆన్సర్స్. మహమ్మద్ ఇనాయతుల్లా పంపించారు, అండ్ ఇంకా వస్తున్నాయి. వీళ్ళంత వరకు మీ పేర్లు చదవడానికే ట్రై చేస్తాను. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ పేర్లు చదివేస్తున్నాను. ఆంజనేయుడు, అశ్వత్థామ, వ్యాసుడు, పరశురాముడు, బలిచక్రవర్తి, విభీషణుడు, కృపాచార్యుడు, వీళ్ళు 7 చిరంజీవులు ఇప్పటికీ ఉన్నారని, కలియుగాంతం వరకు ఉంటారని మన పురాణాల కథనం అనమాట. కొంతమంది అయితే సప్త చిరంజీవులు అని ఆన్సర్ పంపించారు. నేను అడిగిందే క్వశ్చన్ అది కదా, మళ్ళీ మీరు ఆన్సర్ అదే పంపిస్తే ఎలా చెప్పండి. సో ఇలా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.2 FM.

తాజాగా అనిపించే పాట రుద్రనేత్ర సినిమా నుంచి విందాం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం షో టైం టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మన పురాణాల ప్రకారం ఇప్పటికీ జీవించి ఉన్న 7 చిరంజీవులు ఎవరు అని. ఒక్క నిమిషం క్వశ్చన్ అడిగిన

ఎంత సూపర్ హిట్ కదా ఈ పాట అప్పట్లో. ఈవెన్ ఇప్పుడు ఎన్నిసార్లు విన్నా కూడా అదే ఫీల్. హాట్ టచింగ్ సాంగ్స్ అంటారు ఇలాంటివన్నీ కూడా. రాజశ్రీ గారి సాహిత్యం, మనోజ్ జాన్ సంగీతం, ఒకటి రెండు సినిమాలు చేసిన వాళ్ళు కూడా ఇలాంటి పాటల వల్ల మనకి ఎప్పటికీ గుర్తుండిపోతారనమాట. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.2 FM. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా? యాక్చువల్గా మనకి హైదరాబాద్లో తెలంగాణలో బోనాల సందడి ప్రారంభమైంది. ఆషాఢం అంతా కూడా అమ్మవార్లని ఆరాధిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పెట్టే పండుగ ఇది. మరి సందర్భంగా క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, బోనాల సందర్భంగా ఏ ఏ పేర్లతో అమ్మవార్లను పూజిస్తారు? మరోసారి వినండి, బోనాల సందర్భంగా ఏ ఏ పేర్లతో అమ్మవార్లను పూజిస్తారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ వెంటనే వాట్సాప్ 2 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం

మేం వింటున్నారు ఆకాశవాణి వివిధభారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, బోనాల సందర్భంగా అమ్మవారిని ఏ ఏ పేర్లతో పూజిస్తారు అని. మరి చాలామంది ఆన్సర్స్ పంపించారు, కొంతమంది అయితే సగం సగం పంపించారు, అయినా కూడా మీరు తెలిసినంతవరకు పంపించారు కాబట్టి అవి కూడా నేను మీ పేర్లు రాశాను. అండ్ ఇంకోటి కంప్లైంట్ ఏంటంటే, మేము కరెక్ట్ ఆన్సర్ పంపించాము మీరు చదవట్లేదు అని. మేము పాట ప్లే చేసినంతసేపు మీ పేర్ల కోసమే వెయిట్ చేస్తూ ఉంటాం, మీరు ఎంతమంది పంపిస్తే అన్ని పేర్లు చదవడానికి ట్రై చేస్తాం. సో మేము చెప్పిన తర్వాత మీరు పంపిస్తే అది చదవడానికి వీలు కాదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తాం. అండ్ అది కూడా మనకు ఉన్నంత టైంలో వీలైనంత పేర్లే చదవాల్సి ఉంటుంది కాబట్టి, సో ప్లీజ్ అండర్స్టాండ్. ఇక రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. కొండ యాదగిరి శాంత, శైల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామచరణ్, దోర్నల బాలరాజు, ఎల్లమ్మ, విష్ణువర్ధన్ బాబు, అశోక్ కుమార్, అరవిందాచారి, లావణ్య, భోగ మార్కండేయ, అనిత, కృష్ణ గీత అండ్ ఇంకా మేర సాయిలు, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ నేను రాసుకొచ్చిన ఆన్సర్ అనమాట. ఇది కరెక్ట్గా అమ్మవార్ల పేర్లు. కొంతమంది అయితే ఏరియాల పేర్లు మెన్షన్ చేశారు, అంటే ఎక్కడెక్కడైతే బోనాలు సెలబ్రేట్ చేసుకుంటారో ఆ ఏరియాల పేర్లు మెన్షన్ చేశారు. నేను అడిగింది అమ్మవార పేర్లు ఏ ఏ రూపాలలో కొలుస్తారు అని. మరి అయితే చదివేస్తున్నాను, చెప్పేస్తున్నాను. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ. సో వీళ్ళందరినీ ఈ పేర్లతో కొలుస్తారు. ఈ ఆషాఢమాసం అంతా కూడా బోనాలు సమర్పిస్తారు. మరి ఇక రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను మరో కల్ట్ క్లాసిక్ సాంగ్, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్ టు షో టైమ్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు షో టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా మీరు? యాక్చువల్గా మనం బ్రెయిన్ కొంచెం ఫ్రీగా వదిలేసామనుకోండి, ఏవేవో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆకాశానికి అంత ఎక్కడ, ఆ సముద్రం ఎంతవరకు ఉంది, అసలు ఈ ప్రపంచంలో చిట్ట చివరి నగరం ఏది, ఇండియాలో చివరి నగరం ఏది, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకుంటే కొంతమంది వాటికి ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. సో అలా వచ్చిందే ఈ క్వశ్చన్ అనమాట. అడుగుతున్నాను, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. భూమి మీద చివరి నగరం ఏది? మరోసారి వినండి క్వశ్చన్ని, భూమి మీద చివరి నగరం ఏది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఒక ఆల్ టైమ్ హిట్ డూ ఇట్. స్టేట్ ఉంటూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఓ బంగారు కొండ లాంటి పాట వినేశాం. ప్రేమమూర్తుల సినిమా నుంచి మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భూమి మీద చివరి నగరం ఏది అని. అసలు మన శ్రోతలు ఉన్నారే ఎక్కడ తగ్గట్లేదండి, టక్క టక్క టక్క కనుక్కుని మరి ఆన్సర్ పంపించారు. కనుక్కోవాలి అందుకని ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఎనీవేస్ మరి రైటర్స్ని పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. సేల వెంకటేష్, సుగుణ వెంకటేష్, మౌనిక అప్పలరాజు, సూర్యశ్రీ మహాలక్ష్మి, జయలక్ష్మి, మంగభాస్కర్, బలరామ్ సరోజ, ఆడపి సంతోష్ కుమార్, కాన్కల గోపాల్, బ్రహ్మయ్య, నరేష్, రోజా, నాగనాథ్ గుప్తా అండ్ ఇంకా వస్తూనే ఉన్నాయి. అరుణ, రామరాజు అండ్ గణేష్, వేదవతి, మేర సాయిలు, చూడండి మీ పేర్లు అన్ని చదివేస్తున్నాను. వీళ్ళంతవరకు ప్రేమ్నాథ్, కళావతి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఉషువాయు. దక్షిణ అమెరికా ఖండం చివరి కొనలో అర్జెంటీనా దేశంలోని టియర్రో డెల్ ఫ్యూగో ద్వీప సమూహంలో ఉన్న అద్భుత నగరం ఇది. ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారట ఈ నగరాన్ని. సో ఇది భూమి మీద చివరి నగరం. ఆ తర్వాత అంతా కూడా అంతులేని సముద్రం. అటు ఇంకోవైపు చూస్తే గడ్డకట్టే అంటార్కిట సముద్రం అనమాట, అంటార్కిటిక సముద్రం. సో ఇది మన భూమి మీద చివరి నగరం ఇది. ఇలాంటి విషయాలు తెలుసుకుంటుంటే అప్పుడప్పుడు అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి కదా, అందుకే క్వశ్చన్ అడిగాను. అండ్ మన వాళ్ళు అయితే మామూలుగా అస్సలు ఇవ్వలేదు ఆన్సర్స్. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను

సమయం 2 గంటలకు వస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:00 to 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2:15 శక్తి సిరితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ಆಕಾಶವಾಣಿ ವಿವಿಧ ಭಾರತಿ ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోల సమయం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి.

మీరు వింటున్నారు శక్తిశీలి. ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు ఇవేవి లక్ష్యం వైపు అడుగు వేయకుండా, విజయం సాధించకుండా ఆపలేవు అనడానికి గొప్ప ఉదాహరణ ప్రియదర్శిని. ఎవరి ప్రియదర్శిని? ఈమె సాధించిన విజయం ఏమిటి? మాట్లాడుకుందాం శక్తిశీలిలో. వింటూనే ఉండండి వివిధ భారతి.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. తమిళనాడులోని ఆలంగుడి జోన్ కీరమంగళం వడక్కు కుమరన్ రోడ్డు ప్రాంతానికి చెందిన తమిళరసన్ ఒక సామాన్య పశువుల కాపరి. తనకొచ్చే కొద్ది ఆదాయంతోనే భార్య జయంతి, కూతురు ప్రియదర్శినిని పోషిస్తూ జీవితం గడుపుతున్న తమిళరసన్కి కూతురిని గొప్ప చదువులు చదివించాలన్న కోరిక. మరి నెరవేరిందా తెలుసుకుందాం ప్రియదర్శిని ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనంద అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. తమిళనాడుకు చెందిన ప్రియదర్శిని ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా తండ్రి సామాన్య పశువుల కాపరి, తనకు వచ్చేది కొద్ది ఆదాయమే. ఆ ఆదాయంతోనే భార్య బిడ్డలు పోషించుకోవడం కష్టం, కానీ ఆ పరిస్థితిలో కూడా కూతుర్ని గొప్ప చదువులు చదివించాలన్న ఆశ తండ్రికి. మరి తండ్రి కష్టాన్ని కళ్ళారా చూస్తూ పెరిగిన ప్రియదర్శిని కూడా డాక్టర్ కావాలన్న లక్ష్యాన్ని ఏర్పరచుకుంది పట్టుదలతో. అక్కడే అంటే కీలమంగళం గవర్నమెంట్ స్కూల్లో 6th నుంచి +2 వరకు చదువుకుంది. అండ్ తర్వాత నీట్ పరీక్షకు ప్రిపేర్ అయింది. మరి తర్వాత ఏమైంది చెప్తాను, స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

వింటున్నారు శక్తిశీలి ఓన్లీ అండ్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తమిళనాడుకు చెందిన ప్రియదర్శిని ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి అక్కడే ఉన్న లోకల్గా కీరమంగళం గవర్నమెంట్ స్కూల్లో 6th నుంచి +2 వరకు చదివింది. ఆ తర్వాత నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయింది. మరి తనున్న పరిస్థితుల్లో కోచింగ్ అనేది అంత ఈజీ కాదు, కానీ అలా కోచింగ్ లేకపోతే క్రాక్ చేయడం కూడా కష్టమే ఎగ్జామ్ని. పేరున్న విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లకు వెళ్ళే స్తోమత లేకపోయినా తండ్రి ఆశయాన్ని ఎలాగైనా సాధించాలన్న సంకల్పంతో తనే సొంతంగా కష్టపడి చదివింది, ఎగ్జామ్ రాసింది. అండ్ మీకు తెలుసా, నీట్ ఫలితాల్లో 502 మార్కులతో క్రాక్ చేసింది ప్రియదర్శిని. మరి ఆ తర్వాత చెప్తాను, వింటూ ఉండండి శక్తిశీలి.

சக்தி சிலி டைம் ஆன் விவித் பாரதி 102.8 எஃப்எம். தமிழ்நாடுக்கு చెందిన ప్రియదర్శిని ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చదువుకోవాలన్న పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా ఎలాంటి పరిస్థితులనైనా అనుకున్నది అచీవ్ చేయొచ్చని నిరూపించింది ప్రియదర్శిని. తన లక్ష్యానికి సగం దూరానికి చేరిన ఆమె ప్రభుత్వం అందిస్తున్న 7.5% రిజర్వేషన్ కోటా తనకు ఎంతో ఆసరాగా ఉంటుందని, ఈ కోటా ద్వారా తనకు మెడికల్ సీటు ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నానని అంటోంది. మరి తనలాంటి మరెందరికో స్ఫూర్తినిచ్చిన ప్రియదర్శిని గురించి మాట్లాడుకుందాం. మరిన్ని విశేషాలు స్టేట్యూట్.

మీరు వింటున్నారు శక్తిశీలి. తమిళనాడుకు చెందిన ప్రియదర్శిని ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరొక సాధారణ పశువుల కాపురి కూతురు మెడికల్ సీటు సాధించుకునే స్థాయికి ఎదగడం ప్రియదర్శిని తల్లిదండ్రులకే కాదు అక్కడి స్థానికులు టీచర్లకు కూడా గర్వకారణం. గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే ఎంతోమంది విద్యార్థులకు, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శం ప్రియదర్శిని విజయం. తన లక్ష్యం, నమ్మకం నిజం కావాలని కోరుకుందాం. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు వింటూ ఉండండి.

శబ్ద తరంగాలపై శ్రావ్య సౌరభాలు. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి, జట్టి చిత్రం కోసం కార్తీక్ కొడకండ్ల స్వరసారథ్యంలో శంకర్ మహాదేవన్ పాడిన పాట, గీతరచన ఎం కృష్ణవేణి.

చిత్రసీమలు తర్వాత పాట శశి చిత్రం కోసం హరిచరణ్ పాడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం అనిల్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఇప్పుడు వినండి కూలీ చిత్రం కోసం అనురుద్ రవిచందర్ స్వీయ సంగీత సారథ్యంలో టి రాజేంద్రతో కలిసి పాడిన పాట. గీత రచన శ్రీనివాసమౌళి.
2: సూపర్ స్టార్ కి చేస్తున్నాం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ పాడిన పాట, గీతరచన శ్రీమణి, సంగీతం గోపీ సుందర్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి మహర్షి చిత్రం కోసం దేవిష్ట ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, గీత రచన శ్రీమణి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి బైకర్ చిత్రం కోసం జిబ్రాన్ స్వీయ సంగీత సారథ్యంలో యజిన్ నిజార్ శుభలాషినితో పాడిన పాట, గీతరచన కృష్ణకాంత్.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. రాజు వేడ్స్ రాంబాయి చిత్రం కోసం చిన్మయ శ్రీపాద పాడిన పాట, గీతరచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. రాజాసాబ్ చిత్రం కోసం విశాల్ మిశ్రా, శృతిరంజని పాడిన పాట, గీతరచన కృష్ణకాంత్, సంగీతం తమన్

శబ్ద తరంగాలపై శ్రావ్య సౌరభాలు. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై. చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం విశాల్ హరిప్రియ పాడిన పాట. గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. హాయ్ నాన్న చిత్రం కోసం ఏషన్ అబ్దుల్ వాహబ్ స్వరసారథ్యంలో అనురాగ్ కులకర్ణి సితార పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట, గీత రచన కృష్ణకాంత్, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. కలేజా చిత్రం కోసం రంజిత్ శ్రావణ భార్గవి పాడిన పాట, గీతరచన రామజోగేశాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో చివరి పాట ఎస్ఆర్ కళ్యాణ మండపం చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం చైతన్ భరద్వాజ్.

మీరు విన్న పాటతో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం దేశభక్తి గీతం విందాం.

శ్రోతలు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 అవుతుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్ల వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: రాష్ట్రంలో విద్యుత్ రంగ మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భట్టి విక్రమార్క 56 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ సబ్స్టేషన్లు, నూతన కార్యాలయ భవనాలు, కార్పొరేట్ మౌలిక వసతుల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం విద్యుత్ శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ,
1: ఎల్లెనో ప్రభావంతో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో నీళ్లు లేకపోవటం వల్ల అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి హైడల్ పవర్ కూడా దాదాపు 2000 మెగావాట్ల హైడల్ పవర్ ఉత్పత్తి కూడా దాని ప్రభావంతో అది అంటే ఇక్కడ 5000 మెగావాట్ల పవర్ డిమాండ్ పెరగటం, అక్కడ ఉత్పత్తి అయ్యే 2000 మెగావాట్ల డిమాండ్ తగ్గిపోవటం, మొత్తంగా దాదాపు 7000 మెగావాట్ల పవర్ అదనంగా విద్యుత్ శాఖ మీద సడన్ గా వీక్ డిమాండ్ పెరిగింది.
0: తెలంగాణలో రబీ అదనపు వడ్ల కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రబీకి సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సవరించిన అంచనాల ప్రకారం ధాన్యం సేకరణ మొత్తం 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. వీటితో పాటు ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రాష్ట వ్యాప్తంగా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ధాన్యం కొనుగోళ్లు పెంచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కృతజ్ఞతలు తెలిపారు. నీట్ పేపర్ లీక్ రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వగా బీజేపీ గాంధీభవన్ ముట్టడికి యత్నించడంతో సెంట్రల్ హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖైరతాబాద్, నాంపల్లి వద్ద ఇరుపక్షాలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్న నేపథ్యంలో ఉద్రిక్తతను అదుపు చేసే యత్నంలో రాష్ట నాయకులు మహేష్ కుమార్ గౌడ్, రామచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బీజేపీ నేతల అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ప్రధానమంత్రి నివాస ముట్టడికి కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు నాయకత్వంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం కాంగ్రెస్ పార్టీ వైఖరికి అద్దం పడుతోందన్నారు. నీట్ వ్యవహారంపై కాంగ్రెస్ అనవసర రాజకీయం చేస్తోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిరసన తెలుపుతున్న నీట్ విద్యార్థుల అరెస్టుకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ర్యాలీ నిర్వహించారు. కొడంగల్లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి బదులుగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జి చేసిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా వారి హక్కులను అణిచివేస్తోందని ఆరోపించారు. యువత హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో హైదరాబాద్లో ఈరోజు చెలో లోక్ భవన్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు సాగిన ఈ ర్యాలీలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లతో సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. లోక్ భవన్ వైపు వెళ్తున్న పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తన రచనలతో ఎంతో స్ఫూర్తిని నింపిన కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధ్యకుడు కె చంద్రశేఖరరావు ఘనంగా నివాళులర్పించారు. ఆయన ప్రదర్శించిన వీరోచిత వైఖరిని గుర్తు చేసుకున్న కేసీఆర్ గత ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు సాహిత్య పురస్కారాన్ని అందించిందని అన్నారు. నేటికి దాశరథి స్ఫూర్తి తెలంగాణ సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అర్హులైన ప్రతి ఒక్క ఓటరు ఓటర్ జాబితా నుంచి తొలగిపోకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నందీనగర్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలోని ఎస్ఐఆర్ కమిటీతో ఆయన సమీక్ష నిర్వహించారు. వివరాలు సరిగ్గా లేక నోటీసులు అందుకున్న ఓటర్లకు సహాయం అందించి వారి పేర్లు తొలగిపోకుండా చూడాలని సూచించారు. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటరు జాబితా వచ్చాక క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో క్యాచ్ ద రెయిన్ సేవ్ ఎవ్రీ డ్రాప్ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన బ్రోచర్ను ఈరోజు ఆవిష్కరించారు. ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థ, వ్యాపార సముదాయం

0: లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు పోటీ పడే స్థాయికి తీర్చిదిద్దాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. IIIT విద్యార్థులు విద్య పూర్తి చేసి బయటకు వెళ్లే నాటికే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేలా నైపుణ్యాభివృద్ది ఆధారిత విద్యా బోధన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు బాసర IIIT క్యాంపును సందర్శించి విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించేలా విద్యా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. విద్యా రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఆధునిక బోధన అభ్యాస పద్ధతులపై జిల్లాలోని లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల హైస్కూల్లో నిర్వహిస్తున్న సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమానికి ఈరోజు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలు, అంగన్వాడీలు, మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల వ్యయం స్వచ్ఛ భారత్ మిషన్ 15వ ఆర్థిక సంఘం నిధుల మధ్య 70-30 నిష్పత్తిలో ఉంటుంది. 50 స్వయం సహాయక భవనాల నిర్మాణ స్థలాల కోసం జోగులాంబ గద్వాల జిల్లాకు 49,73,000 రూపాయలు విడుదల చేస్తూ నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పొనికి చెక్క కొరత కారణంగా ప్రపంచ ప్రసిద్దిగాంచిన కొయ్య బొమ్మల తయారీ తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోందని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లాలో ఉన్న కొయ్య బొమ్మల తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నిర్మల్ బొమ్మలకు మార్కెటింగ్ అవకాశాలను మరింత మెరుగుపరిచేలా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా దంసలాపురం వద్ద నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే ఆర్ఓబీ పనులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో మొదటి యాక్సెస్ కంట్రోల్ హైవేగా ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరిగిందన్నారు. గోదావరి జలాలు మున్నేరుకు వచ్చేలా ప్రణాళిక సిద్దం చేశామని, ఎల్నినో ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
1: చిరు పంటలు, చిరుధాన్యాలు మనకున్నటువంటి అవైలబిలిటీ తోటి మీరు చేసేటటువంటి వ్యవసాయాన్ని చేసుకోవాలి. ముఖ్యంగా మళ్లీ ఈ రోజు వరకు మంచినీళ్లకు మనం జాగ్రత్త చేసుకోవాలి. కృష్ణానదిలో మనకున్నటువంటి నీటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని నేను ఆ రోజు నుంచి కూడా సీతారామ కావాలి, తుమ్మగూడెం దగ్గర నుంచే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పి సీతారామ ప్రాజెక్టు గా నామకరణం చేసి ఆ కార్యక్రమాలు మొదలుపెట్టాం.
0: తడి పొడి చెత్తను వేరుగా సేకరించి శాస్త్రీయంగా నిర్వహించాలని, ఇది ప్రజారోగ్యానికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వరంగల్ జిల్లాలో 451,376 మంది పౌరులు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఉచిత ఆహార ధాన్యాలు పొందుతున్నారని కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతి భాయ్ బంబానియా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం సహా తూర్పు ఉత్తరాది జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురియవచ్చని తెలియజేసింది. అలాగే అన్ని జిల్లాల వ్యాప్తంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈ పూట రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6:25 సమాచార దర్శిని ఉంటుంది. 6:30 యువవాణి యువజల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ వారి కదంబ కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ఉంటుంది. ఇందులో కొర్రమీను చేపల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై

మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయం ఉంటుంది. అనంతరం సజ్జలు, కొర్రలు, ఇతర పంటల సాగులో అనుభవాలు, ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగీం మండలం కాట్రపల్లి గ్రామ రైతు టి రామారావు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి. 7:40 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రిలే 8:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది. 8:15 పార్లమెంట్ రివ్యూ ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రిలే 8:30 మనోరంజని శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 9:00 న్యూస్ సెట్ 9 ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రిలే 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఉంటుంది. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 నుండి 11:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంపై ప్రసార కార్యక్రమం ఉంటుంది. ఇవి ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల్లోని వివరాలు. ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రిలే 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ఉంటుంది.

6:40 దేశభక్తి గేయం ఉంటుంది. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ తరంగిణి. ఇందులో భాగంగా భాగవత నీరాజనం ధారావాహిక ప్రసారమవుతుంది. 7:30 జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా భారతదేశంలో రేడియో ప్రసారాల విప్లవాత్మక ప్రయాణం, ఈ అంశంపై డాక్టర్ ఎన్విఎన్ చారి గారి ప్రసంగం ఉంటుంది. 8:00 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ కార్యక్రమం ఉంటుంది. 10:00 తిరిగి మధ్యాహ్నం 12:40 మధ్యాహ్నం 1:20 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు ఉంటాయి. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఇక 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై నుంచి రిలే ఉంటుంది. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్ల వార్తలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 7:15 కిసాన్ వాణి కార్యక్రమం ఉంటుంది. 7:40 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 8:00 చిత్రసీమ, 8:15 పార్లమెంట్ రివ్యూ ప్రసారమవుతుంది. 8:30 మనోరంజన కార్యక్రమం ఉంటుంది. 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. 10:00 నుండి 11:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్ ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని వివరాలు.

0: శ్రోతలు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో

0: మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
8: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
9: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
10: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: శ్రోతలు ఇంతవరకు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమానికి యువజనులందరికీ స్వాగతం. హన్మకొండ నకలగుట్టలోని వైబ్రెంట్ అకాడమీ విద్యార్థులను సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇప్పుడు వినండి హన్మకొండ నక్కలగుట్టలోని వైబ్రెంట్ అకాడమీ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
4: శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువ వాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నక్కలగుట్ట హన్మకొండ విద్యార్థినీలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థినీలు జి అక్షయ, ఛాయాదేవి, ఎండి హీన, వర్షిణి, సహస్ర, రోహిణి, సాయిభవ్య, హాసిక, వి అక్షయ, జి హర్షిక, రష్మిత, ఎల్ హర్షిక. కార్యక్రమాన్ని మంచి దేశభక్తి గీతంతో ప్రారంభిద్దాం. దేశభక్తి గీతాన్ని ఆలపించడానికి వస్తున్న విద్యార్థులు ఛాయాదేవి, జి అక్షయ, హాసిక, జి హర్షిక, సాయిభవ్య, రష్మిత.

0: చక్కని దేశభక్తి గీతం విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో రహదారి భద్రత అందరి బాధ్యత అంటూ రహదారి భద్రత నియమాల అవసరాన్ని మనందరికీ గుర్తు చేస్తుంది బి అక్షయ. విందామా?
1: ప్రపంచంలో రవాణా వ్యవస్థ ఎంత ప్రాముఖ్యత గలదో అదే స్థాయిలో రోడ్డు భద్రత కూడా అవసరమైనది. భారతదేశం ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలలో అత్యధిక మరణాలు నమోదవుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సందర్భంలో దేశ భవిష్యత్తు అయిన యువత రోడ్డు భద్రతకు సంబంధించిన చట్టాలను పాటించడంలో కీలక పాత్ర పోషించగలదు. రోడ్డు రవాణా మన దైనందిన జీవితంలో కీలక భాగం. అయితే రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలు ప్రతి ఏడాదికి పెరుగుతూ ఉన్నాయి. ఇవి ఎన్నో విలువైన ప్రాణాలను కోల్పోవడానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రత గురించి అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరం. ప్రతి సంవత్సరం లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడి లేదా మరణిస్తున్నారు. అత్యధికంగా ఈ ప్రమాదాలు 18 నుండి 35 ఏళ్ల మధ్య వయసు గల వారిలోనే నమోదవుతున్నాయి. అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడిపించడం, హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ ఉపయోగించకపోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని, ఇతరుల జీవితాలను గౌరవించాలి. ప్రతి వ్యక్తి బాధ్యతగా నడవాలి. విద్యార్థులు, ఉద్యోగులు, డ్రైవర్లు ఇలా అందరూ ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఒకరికి జరిగిన ప్రమాదం ఎన్నో కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. అసలు రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలను ఒకసారి పరిశీలిస్తే నిర్మిత వేగాన్ని మించి వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యపానం సేవించి వాహనాలు నడిపే వ్యక్తి మద్యం ప్రభావం వల్ల నియంత్రణ కోల్పోయి చేసే ప్రమాదాలు, మొత్తం రోడ్డుపైన జరిగే ప్రమాదాలలో వీటి శాతమే చాలా ఎక్కువగా ఉంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, అలాగే కారు మరియు జీపు లాంటి పెద్ద వాహనాలలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించకుండా ఇష్టానుసారం వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావడం, మొబైల్ ఫోన్ వాడుతూ వాహనం నడపడం వల్ల ధ్యాస వాహనంపై కాకుండా ఇంకెక్కడో పెడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు గుంతలమయంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా నడపకపోవడం, అలాగే మలుపుల దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కారణాలు ఏవైనా రోడ్డు ప్రమాదాలు జరగడం, దాని ఫలితంగా విలువైన ప్రాణాలు కోల్పోవడం సాధారణ విషయంగా మారిపోయింది. రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీని వలన వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా మనం అందరం ఎంతో నష్టపోతున్నాం. సామాజిక స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చో తెలుసుకుందాం. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, స్కూళ్ళు కాలేజీల్లో సదస్సులు ర్యాలీలు నిర్వహించడం, సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలను వ్యాపింపజేయడం, పోలీస్ శాఖలతో కలిసి ట్రాఫిక్ వాలంటీర్గా సేవలు అందించడం, ఇలాంటి చర్యల ద్వారా సమాజంలోని అందరికీ రోడ్డు నియమాలను, రోడ్డు భద్రత ఆవశ్యకతను తెలియజేసి ప్రమాదాలను అరికట్టవచ్చు. అలాగే రోడ్డు ప్రమాద

0: బాల నివారణకు యువతలో విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు విద్యాసంస్థల పాత్ర ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. విద్యాసంస్థలు యువతలో భద్రత చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించవచ్చు. రోడ్డు భద్రతపై వార్షికంగా ప్రాజెక్టులు, పోటీలు, వర్క్షాప్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో చట్టాల పట్ల గౌరవం మరియు బాధ్యత పెరుగుతుంది. కాలేజీ విద్యార్థుల్లో యువరక్తం ఉరకలేస్తూ ఉంటుంది. దేనినైనా సాధించగలం, ఏమైనా చేసేయగలం అన్న ఉత్సాహం వారిలో ఉంటుంది. ఈ ఉత్సాహమే వారిని అతివేగంతో వాహనం నడపడానికి దారితీస్తుంది. అందువల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల కలిగే పరిణామాల గురించి, అలాగే మద్యపానం సేవించి వాహనం నడపడం వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి అవగాహన కలిగించాలి. దీనికోసం ప్రాజెక్టులు కానీ వర్క్షాపులు కానీ నిర్వహిస్తే విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు నియమాల పట్ల అవగాహన పెంచుకుంటారు. యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాలపై ఆధారపడే వయసు గలవారు. వాటిని ఉపయోగించి రోడ్డు భద్రత గురించి షార్ట్ ఫిలిమ్స్, పోస్టర్లు, రీల్ వీడియోల రూపంలో చైతన్యం కలిగించవచ్చు. రోడ్డు ప్రమాదాల నివారణలో వ్యక్తిగత స్థాయి నుంచి సమాజ స్థాయి వరకు అందరూ బాధ్యతతో నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చు. అలాగే రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రభుత్వం రూపొందించిన భద్రత నియమాలను కూడా పాటిస్తే అందరూ ఆనందకరమైన ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుకోవచ్చు. రోడ్డు భద్రత అనేది కేవలం చట్టాల సమస్య కాదు, మనిషిగా మన బాధ్యత. ప్రతి ఒక్కరూ రోడ్డు మీద భద్రతతో నిబంధనలు పాటిస్తూ ఇతరుల జీవితాల పట్ల గౌరవంతో ఉండాలి. ఉన్నది ఒకటే జీవితం, దాన్ని రక్షించుకోండి అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకోవాలి. రోడ్డు భద్రత అనేది వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, ఇది సమాజానికి మనం ఇచ్చే గౌరవం. యువత తమ శక్తిని, జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని రోడ్డు ప్రమాదాల నివారణకు ముందడుగు వేయాలి. జీవితం విలువైనది, జాగ్రత్త తప్పనిసరి అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేరుస్తూ మార్పును తీసుకురావాలనేది ప్రతి యువకుని ధ్యేయంగా ఉండాలి.
1: విన్నారుగా రహదారి భద్రత నియమాలు పాటించడం ఎంత అవసరమో. వినడమే కాదు, రహదారి భద్రత నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించడం మనందరి బాధ్యత. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప విషయాలు అంటూ భరతభూమి గొప్పతనాన్ని మనందరికీ వివరించడానికి వస్తుంది ఛాయాదేవి.
2: భారతదేశం అతి ప్రాచీన నాగరికతతో చక్కగా ముడిపడిన దేశం. ఇక్కడి సంస్కృతి, విజ్ఞానం, కళలు, విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయ వ్యవస్థలు, మానవత్వ విలువలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. విశ్వగురువుగా నిలిచిన ఈ దేశం అనేక గొప్ప విషయాలను, చరిత్రలు చాటి చెప్పింది. వేదకాలం నుంచే భారతదేశం శాస్త్రవేత్తలకు, తత్వవేత్తలకు, కవులకు, ఆవిష్కర్తలకు జన్మస్థలంగా నిలిచింది. అలాంటి భారత భూమి ప్రపంచానికి అందించిన కొన్ని గొప్ప విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం మన సంస్కృతికి మూలాధారాలు. ఇవి కేవలం మత గ్రంథాలు కాదు, వైజ్ఞానిక అంశాలు, వైద్యశాస్త్రం, సంగీతం, భౌతిక శాస్త్రం వంటి అనేక విషయాలను చేర్చుకున్న సంపదలు. భారతదేశ జ్ఞాన సంపదకు సజీవ సాక్ష్యాలు మన వేదాలు. సంఖ్య, యోగ, న్యాయ, వేదాంత వంటి తత్వశాస్త్రాలు భారతదేశంలోనే పుట్టాయి. ఇవి జీవిత ప్రయోజనం, సత్యార్థం, మోక్షం వంటి విలువలను వివరించాయి. వేదాలు, భగవద్గీత, మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలు భారతదేశపు జ్ఞాన సంపదకు ప్రతీకలు. ఇవి నైతికత, ధర్మం మరియు జీవన మార్గం గురించి బోధించే మార్గదర్శకాలు. శూన్యాన్ని ఆవిష్కరించిన ఘనత భారతదేశానికే దక్కుతుంది. ప్రఖ్యాత భారతీయ గణ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టుడు శూన్యాన్ని గణన వ్యవస్థలో ప్రవేశపెట్టాడు. ఇది పూర్తిగా ప్రపంచ గణితాన్ని మార్చేసింది. దశాంశ పద్ధతిలో గణన పద్ధతిని భారతీయులు కనిపెట్టారు. బ్రాహ్మి లిపిలోని అంకెల ఆధారంగా ఆధునిక నంబర్ సిస్టమ్ అభివృద్ధి చెందింది. ఆర్యభట్టుడు, భాస్కరాచార్యుడు ఖగోళ శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. సుశ్రుతుడు శాస్త్రచికిత్స పితామహుడు. వాస్తుశాస్త్రం, వైమానిక శాస్త్రం మొదలైన అనేక రంగాల్లో భారతదేశం అగ్రగామిగా నిలిచింది. ఆయుర్వేదం అనేది 5000 సంవత్సరాల చరిత్ర గల భారతీయ వైద్య విధానం. చారకుడు ఆయుర్వేదానికి మార్గదర్శకుడు. మూలికలతో ఆరోగ్య సంరక్షణను అందించడమే కాక ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలో కూడా దీనిపై ఆసక్తి పెరుగు

0: పోతుంది. యోగా అనేది భారతదేశపు ప్రాచీన తత్వశాస్త్రంగా ప్రపంచ ఆరోగ్య రంగానికి అమూల్యమైన కానుక. పతాంజలి మహర్షి రచించిన యోగ సూత్రాలు ఆధారంగా యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోని మొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా పేరొందింది. తక్షశీల విశ్వవిద్యాలయం ఆర్యభట్ట, చాణిక్య వంటి మేధావులకు కేంద్రంగా నిలిచింది. భారత ముని రచించిన నాట్యశాస్త్రం ప్రపంచంలోనే ప్రాచీన నాట్య గ్రంథం. గౌతమ బుద్ధుడు ప్రవేశపెట్టిన బౌద్ధమతం ప్రపంచవ్యాప్తంగా చెరగని ప్రభావం చూపింది. భారత తత్వశాస్త్రం వసుధైక కుటుంబం, సర్వేజన సుఖినో భవంతు వంటి భావాలను ప్రపంచానికి బోధించింది. ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది మన దేశ గొప్పతనాన్ని, మేధస్సును, విలువలను ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం పురాతనత మాత్రమే కాదు, పాఠశాలలకు, ప్రజలకు, ప్రపంచానికి ఒక మార్గదర్శక శక్తి. మన చరిత్రపై గర్వంతో పాటు దానిని తెలుసుకోవడం, కాపాడడం మన బాధ్యత.
1: విన్నారుగా భరతభూమి గొప్పదనాన్ని కార్యక్రమంలో. ఇప్పుడు మరొక దేశభక్తి గీతాన్ని వినిపించడానికి వస్తున్నారు సాయిభవ్య, సహస్ర, రష్మిత, జీ హర్షిక. విందామా చక్కని దేశభక్తి గీతం?

0: అందమైన దేశభక్తి గేయాన్ని విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జాతీయ పతాకం గురించి వివరించడానికి వస్తుంది సాయిభవ్య.
1: ఒకే చోట నివసిస్తూ ఒకే రకమైన కష్టసుఖాలు అనుభవిస్తూ ఉండే వాళ్లకు మనమంతా ఒక్కటే అనే భావం ఏర్పడుతుంది. అది చాలా సహజంగా కూడా ఉంటుంది. దీనినే జాతీయత అంటారు. భారతీయులందరూ ఒకే జాతి. వీరికి కొన్ని తేడాలు ఉండొచ్చు, కానీ దేశాలకు పోయినప్పుడు వీళ్ళంతా ఒక్కటిగా ఉంటారు. ఏదో ఒక రాజ్యానికి చెంది ఉండడాన్ని జాతీయత అంటారు. రాజ్యంలో ఉన్న వారందరినీ ఆ దేశపు జాతీయులు అంటారు. జాతీయ భావంలోనే దేశాన్ని ప్రేమించడం ఇమిడి ఉంది. దేశభక్తి అంటే అదే. జాతిని శక్తి కలదానిని చేయటంలోనూ, వ్యక్తి దేశానికి విధేయుడిగా ఉండటంలోనూ ఇది తోడ్పడుతుంది. జాతీయత ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కలిగిస్తుంది. జెండా జాతికి జీవగర్ర. అనాది నుండి ప్రతి జాతికి ఒక జెండా ఉంది. అర్జునుడి జెండా మీద కోతిబొమ్మ ఉండేది, రాణా ప్రతాపుడి జెండా మీద, శాతవాహనుల జెండా మీద సింహం గుర్తు ఉండేది, శివాజీ మహారాజ్ జెండా కాషాయ రంగుది, దానిమీద భవానీ అమ్మవారి చిత్రం ఉండేది. ప్రతి దేశం తన గత వైభవాలకు గుర్తుగా, ఆశయాలకు, ఆదర్శాలకు అద్దంగా జాతీయ పతాకాలను ఏర్పరచుకుంటుంది. అందుకే పతాక మన ఆదర్శానికి ప్రతీక అన్నారు గాంధీజీ. మన దేశంలో మొదటిసారిగా జాతీయ పతాకాన్ని కలకత్తాలోని గ్రీన్ పార్క్లో 1906 ఆగస్టు 7వ తేదీన ఎగురవేశారు. దీనిలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల అడ్డచారలు ఉన్నాయి. 1921 నుండి కాంగ్రెస్ సంస్థ గాంధీజీ నాయకత్వం కిందికి వచ్చింది. ఆ సంవత్సరంలోనే విజయవాడలో కాంగ్రెస్ సంఘం సమావేశమైనది. తెలుగు యువకుడు పింగళి వెంకయ్య గారు ఆ సభలో పాల్గొన్నారు. ఆయన పతాకాలను గూర్చి బాగా పరిశోధన చేశారు. లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలో వెంకయ్య తయారు చేసిన జాతీయ పతాకం హోంరూల్ పతాక సంఘం ఎగురవేసింది. 1921 మార్చిలో కాంగ్రెస్ సమావేశం విజయవాడలో జరిగింది. వెంకయ్య గారు తాము తయారు చేసిన పతాకం నమూనా గాంధీజీకి చూపించారు. ఈ నమూనా గాంధీజీకి బాగా నచ్చింది. తెల్లచార మీద చెరక చేర్చమన్నారు గాంధీజీ. ఈ విధంగా 3 రంగుల జెండా తయారు చేసిన కీర్తి తెలుగువారిదే. తరువాత చాలా కాలానికి 1931 అఖిల భారత కాంగ్రెస్ సంఘం ఈ పతాకాన్ని ఆమోదించింది. అయినా గాంధీజీ ఆమోదం పొందినందువల్ల అంతకుముందుకు ప్రతి కాంగ్రెస్ సమావేశంలో 3 రంగుల జెండాలే ఎగురవేసేవారు. కుంకుమ రంగు ధైర్యానికి, త్యాగానికి, తెలుగు శాంతి సత్యాలకు, ఆకుపచ్చ విశ్వాసం ఔదర్యానికి గుర్తు. జాతీయ పతాకానికి పునాది అయిన 3 రంగుల పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారిని దేశ ప్రజలందరూ చిరకాలం గుర్తుంచుకుంటారు. కాంగ్రెస్ జాతీయ సంస్థ నిలిపిన 3 రంగుల పతాకంలో రాట్నానికి బదులు చక్రం ఏర్పరిచారు. సాధారణంగా పతాకంలో ఒక వైపున్న గుర్తు రెండో వైపు చూసినా అలాగే కనిపించాలి. రాట్నం గుర్తు ఉంచినట్లయితే ఇది వీలు పడదు. చక్రం అయితే రెండు వైపులా ఒకే మాదిరిగా కనిపిస్తుంది. అశోకుని ధర్మపాలన ప్రపంచం అంతటా గుర్తింపు పొందింది. అందుచే ధర్మచక్రం మన జెండాలో ఉండటం సమంజసం. మన పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇలా అన్నారు, చక్రం చలనానికి చిహ్నం, మన దేశం ముందుకు పోవాలి అన్న ఆశయం కూడా దీనివల్ల వెల్లడవుతుంది. భారత రాజ్యాంగ సభ వారు మన జాతీయ పతాకాన్ని ఆమోదించారు. అప్పుడు జరిగిన చర్చలలో పాల్గొన్న మహామేధావి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇలా అన్నారు, పతాకంలో మధ్యన ఉన్న తెలుపు రంగు సూర్యకిరణాలను స్ఫురింపజేస్తున్నది, శాంతి మార్గానికి, సత్యపదానికి ప్రతీకగా నిలిచి ఉన్నది. ఈ మార్గంలో వెడుతూ గమ్యం చేరడానికి అశోకుని ధర్మచక్రం నిలబడుతుంది. జెండా పైభాగంలోని కాషాయ రంగు త్యాగానికి ప్రతీకగా నిలిచింది. నాయకులు తమ బాధ్యతలు గుర్తెరిగి గాంధీజీ వలె నిస్వార్థమైన సేవాభావానికి అంకితం కావాలని సూచిస్తున్నది. ఈ పచ్చని నేలపైనే భూతల స్వర్గం ఏర్పడాలనే మన కృషికి నిదర్శనంగా జెండా అడుగు భాగాన ఆకుపచ్చ రంగు నిలిచి ఉన్నది. ఎల్లప్పుడూ మెలకువతో ఉండు, ఎల్లవేళలా ముందుకు సాగు. స్వేచ్ఛ సౌహార్దం, స్వచ్ఛతతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేయాలి. ఇదే స్థూలంగా మన పతాకం అందజేసిన సందేశం.

0: జాతీయ పతాకం చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. కార్యక్రమంలో చివరగా కాకతీయులు తెలుగు జాతి నిర్మాతలు అంటూ కాకతీయ గొప్పతనాన్ని వివరించడానికి వస్తుంది ఎల్ హర్షిక.
1: భారతదేశ చరిత్రలో ఔన్నత్యం, స్వతంత్ర స్ఫూర్తి, సంస్కృతి పరిరక్షణకు, మహిళా సాధికారతకు నిలవెత్తు ఉదాహరణగా నిలిచిన రాజవంశాలలో కాకతీయులు ముఖ్యమైన వంశంగా నిలిచారు. ఈ రాజవంశం క్రీస్తు శకం 12వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలో విస్తృతమైన జనరాంజక పాలన సాగించింది. కాకతీయులు ముఖ్యంగా వారి గొప్ప పాలన, వినూతన శిల్పకళలు, సామాజిక సూత్రీకరణలు మరియు కళలకు ప్రాధాన్యం ఇచ్చినందుకు ప్రసిద్ధి చెందారు. తెలుగు భూభాగంలో కళా వైభవాన్ని ప్రసారం చేసిన ఒక గొప్ప రాజవంశం కాకతీయులు. వారి పాలన కాలాన్ని తెలుగు సంస్కృతికి స్వర్ణయుగంగా పరికరించవచ్చు. కాకతీయ రాజులు తమ పరిపాలనలో మాత్రమే కాకుండా అద్భుతమైన శిల్పకళ సంపదను మిగిల్చినవారు. వారు నిర్మించిన దేవాలయాలు, గోపురాలు, కోటలు, చెరువులు నేటికీ వారి కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. కాకతీయుల పరిపాలన స్థానిక పరిపాలనను ప్రోత్సహించే విధంగా ఉండేది. ముఖ్యంగా రుద్రమ్మదేవి మరియు ప్రతాపరుద్రుడు వంటి శక్తివంతులైన పాలకులు రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించారు. ప్రజలతో పాలకుల మధ్య నేరుగా సంబంధం ఉండేలా చట్ట వ్యవస్థ అమల్లో ఉండేది. అనేక గ్రామాలు శాసన మండలీల ద్వారా నిర్వహించబడేది. ఇది ప్రజాసమ్య స్ఫూర్తిని ప్రతిబింబించింది. ఇతర రాజవంశాల కంటే కాకతీయులు స్త్రీలకు ప్రత్యేక స్థానం కల్పించారు. రుద్రమ్మదేవి రాజసింహాసాన్ని అధిష్ఠించడంతో భారతదేశంలో తొలిసారి ఒక మహిళ పాలకురాలిగా చరిత్ర సృష్టించింది. ఇది కాకతీయుల సమానత్వ భావనకు నిదర్శనంగా నిలుస్తుంది. కాకతీయుల కాలంలో సామాజిక జీవన విధానం సజీవంగా ఉండేది. వ్యవసాయదారులు, శిల్పకారులు, వ్యాపారవేత్తలు మరియు యోధులు తమ తమ పాత్రలను సమర్థవంతంగా నెరవేర్చేవారు. స్త్రీలకు మంచి గౌరవ స్థానం ఉండేది. రుద్రమ్మదేవి పరిపాలన కాలం ఇది సాక్ష్యంగా నిలుస్తుంది. సమాజంలో అన్ని వర్గాలకు ప్రత్యేక స్థానం ఉండేది. వృత్తి ఆధారిత సామాజిక స్థానం అలవాటుగా ఉండేది. కాకతీయుల కాలంలో తెలుగు భాష అభివృద్ధికి శ్రమించారు కవులు, సాహిత్యవేత్తలు. వారి రచనల ద్వారా గొప్ప సాహిత్య సంపదను అందించారు. ప్రఖ్యాత కవి తిక్కన్న, ఇతనికి కాకతీయుల ఆశ్రమం లభించింది. ఇతడు మహాభారతాన్ని తెలుగులో అనువాదించాడు. ఈ కాలంలో నాటక కళ, సంగీతం వంటి కళలకు మన్ననాలు లభించాయి.
2: శ్రోతలు, ఇంతవరకు హనుమకొండ నక్కలగుట్ట వైబ్రెంట్ అకాడమీ వారి కదంబ కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
3: అబ్ గరీబో కి జాయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ఇప్పుడు నుండి ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
3: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్

టీమ్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 133 సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను గేట్ 2024, 2025, 2026 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 83, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో 25, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 25 సైంటిస్ట్ బి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బిఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. వ్యాలిడ్ గేట్ స్కోరు కలిగి ఉండాలి. అభ్యర్థులను గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరిగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ CERT-IN.org.IN అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 17 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

0: వెబ్సైట్ అడ్రస్ cert-in.org.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 17 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ పారామెడికల్ నాన్ పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 19 పారామెడికల్ ఖాళీలను 15 నాన్ పారామెడికల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను క్లినికల్ సైకాలజిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ ఇంకా తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లొమా లేదా బీఎస్సీ లేదా ఫార్మసీ లేదా డిగ్రీ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ లేదా బీటెక్ లేదా ఎంఏ లేదా పిహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయసు 1 July 2026 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి గరిష్టంగా 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ swimstpt.ap.nic.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 10 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఇంటేక్ కోసం అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. కనీసం ఒక సంగీత వాయిద్యాన్ని వాయించగలగాలి. గుర్తింపు పొందిన సంగీత సంస్థ నుండి గ్రేడు లేదా డిప్లొమా లేదా సంగీత అనుభవ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. అభ్యర్థులు 1 January 2025 నుండి 1 July 2029 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ధృవపత్రాల పరిశీలన, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, మ్యూజిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వైద్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ iafrecruitment.edcil.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2 August 2026. మరొక
1: శ్రోతలు ఇంతవరకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయం సమయం 7:05 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ये आकाशवाणी दिल्ली का इंद्रप्रस्थ चैनल है। श्रोताओं लीजिए प्रस्तुत है कार्यक्रम कृषि जगत।
1: నీటి తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళ మధ్య పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతుందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన, జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ వ్యవస్థను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ లో పివి సింధు మహిళల సింగిల్స్ రెండో రౌండ్ కి చేరుకున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్తో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి వాయిదా పడ్డ తర్వాత లోక్సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు నీట్ సమస్యపై మరోసారి నినాదాలు చేశాయి. గందరగోళం మధ్య వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేస్తూ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహిళా ఎంపీలను లక్ష్యంగా చేసుకుని కళ్యాణ్ బెనర్జీ అభ్యంతరకరమైన, పార్లమెంటరీ నిబంధనలకు విరుద్దమైన వ్యాఖ్యలు చేశారని, ఆ విషయాన్ని అధికారికంగా సభ దృష్టికి తీసుకొచ్చామని స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి తెలియజేశారు. ఈ సంఘటన అభ్యంతరకరమైందని, సభ గౌరవ మర్యాదలకు విరుద్దమని ఆయన అభివర్ణించారు.
2: आज श्री कल्याण बनर्जी ने हमारी महिला सांसदों के साथ असंसदीय भाषा एवं असंसदीय टिप्पणियां की है, जिसकी लिखित शिकायत माननीय अध्यक्ष जी को प्राप्त हुआ है। ये सदन की गरिमा के विरुद्ध है.
1: पार्लियामेंट्री व्यवहार शाखा

0: సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందింది. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నాపత్రం కేటాయింపు చేపట్టడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ లీక్, విద్యార్థి నిరసన సమస్యను ప్రస్తావించారు. సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు ముందు వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం 12 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు పేపర్ లీక్ సమస్యపై ప్రతిపక్షాలు మరోసారి నిరసన తెలియజేశాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా మళ్లీ ప్రతిపక్షాలను కోరారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఆయన సభలో స్పష్టంగా చెప్పారు. అయితే ఏ చర్చ అయినప్పటికీ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని ఆయన అన్నారు.
1: पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है. माननीय स्पीकर महोदय, सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए.
0: సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 3వ వాయిదా అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ తదితర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన కొనసాగించాయి. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, సభ నిర్వహణలో ప్రతిపక్షాలు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరారు. కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులు విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆలపించారు. కాంగ్రెస్ పార్టీ ముందు చర్చకు సుముఖత వ్యక్తం చేసి ఆ విషయాన్ని చైర్మన్కు తెలియజేసిందని, ఇప్పుడు కొత్త షరతులు ప్రవేశపెట్టి కొత్త అంశాలు లేవనెత్తుతూ చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని రిజిజు ఆరోపించారు. గందరగోళం మధ్య డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైనప్పుడు సిక్కింలోని ఎన్హెచ్పీసీ తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేస్తూ, యువజనుల మనోభావాలు ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సహానుభూతితో వ్యవహరిస్తోందని, విద్యార్థులు ప్రస్తావించే ప్రతి అంశాన్ని వినడానికి పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, సోమవారం నాడు పార్లమెంటు వైపు మార్చ్ చేస్తున్న నిరసనకారులపై విపరీతమైన బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై ఎటువంటి వాస్తవం లేదని అన్నారు.
2: यह अत्यंत दुर्भाग्यपूर्ण है कि हमारे देश के छात्रों और नौजवानों को कुछ लोग अपने राजनीतिक स्वार्थों की पूर्ति के लिए एक राजनीतिक औजार के रूप में इस्तेमाल करने का प्रयास कर रहे हैं. प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार विद्यार्थियों और नौजवानों की आकांक्षाओं को पूरा करने और उनके कल्याण के प्रति पूरी तरह से प्रतिबद्ध है. हमारे छात्रों की हर चिंता को सुनना, उसका समाधान करना, यह हम सबकी जिम्मेदारी.
0: బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల నుంచి ఢిల్లీ హైకోర్టు ఈరోజు వివరణ కోరింది. 4 వారాల గడువిచ్చింది. ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో ప్రాణనష్టం సంభవించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వాదనలను ఫేక్ అని పేర్కొంటూ నిరసనల సమయంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఢిల్లీ పోలీసులు ధృవీకరించినట్లు తెలియజేసింది. నీట్ పేపర్ లీక్ రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వగా బీజేపీ గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో హైదరాబాద్ మధ్య ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్, నాంపల్లి వద్ద ఇరుపక్షాల గ్రూపులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఉద్రిక్తతను అదుపు చేసే యత్నంలో రాష్ట్ర నాయకులు మహేష్ కుమార్ గౌడ్, రామచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలతో సహా వినియోగదారులందరికీ సురక్షితమైన, నమ్మదగిన, బాధ్యతాయుతమైన ఇంటర్నెట్ అందించడమే ప్రభుత్వ విధానాల లక్ష్యమని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ, డిజిటల్ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ను నియంత్రించేందుకు చట్టపరమైన ఒక ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అమలు చేశామని చెప్పారు. ఈ చట్టం పిల్లల ఆన్లైన్ గోప్యతను రక్షించడానికి ఒక చట్టపరమైన వ్యవస్థను అందిస్తుందని ఆయన చెప్పారు. పిల్లల వ్యక్తిగత వివరాలను ప్రాసెస్ చేసేందుకు తల్లిదండ్రుల సమ్మతినేది తప్పనిసరి చేస్తుందని, అలాగే ట్రాకింగ్, ప్రవర్తన పర్యవేక్షణ లేదా పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనల వంటి వారి

0: శ్రేయస్సుకు హాని కలిగించే పద్ధతులను నిషేధిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మెరుగైన నిర్వహణ ద్వారా రైలు భద్రతను బలోపేతం చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో చెప్పారు. భద్రతా సంబంధిత కార్యకలాపాలపై 2013-14లో పెట్టిన ఖర్చు సుమారు 39,000 కోట్ల రూపాయల నుంచి 2026-27 నాటికి 120,000 కోట్ల రూపాయలకు పెరిగిందని వైష్ణవ్ తెలియజేశారు. లోకో పైలట్ల అప్రమత్తతను మెరుగుపరిచేందుకు అన్ని లోకోమోటివ్లను విజిలెన్స్ కంట్రోల్ డివైజెస్తో అనుసంధానం చేసినట్లు కూడా ఆయన చెప్పారు. న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా జిల్లా జ్యుడిషియల్ న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు ఏకరీతిగా పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారిస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన సభ్యులుగా ఉన్నారు. జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో లాల్ చౌక్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఈరోజు ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన పోలీసుకు నివాళులర్పించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. సిక్కింలోని నామ్చీ జిల్లా సమర్దుంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం లోపల గాలింపు బృందాలు మరో 8 మృతదేహాలను గుర్తించాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ మృతదేహాలను బయటకు తీయడం సాధ్యం కాలేదు. దృగ్గోచరిత సరిగ్గా లేని కారణంగానూ, మీథేన్ గ్యాస్ లీకేజ్ కారణంగానూ సహాయ రక్షణ చర్యలు సవాలుగా మారాయని అధికారులు తెలియజేశారు. ఇంతవరకు ఈ ప్రమాదంలో 13 మృతదేహాలను వెలికి తీశారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా చాంగ్జౌలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు మన దేశానికే చెందిన ఉన్నతి హుదాను ఓడించి 2వ రౌండ్లోకి తీసుకెళ్లారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన ప్రపంచ 11వ ర్యాంక్ క్రీడాకారుడు ఆల్వి ఫర్హాన్ ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. నీటితో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతుందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన, జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పివి సింధు మహిళల సింగిల్స్ 2వ రౌండ్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం

పంట పొలాల కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో కొర్రమీను చేపల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయం ఉంటుంది.

0: కార్యక్రమం అనంతరం సజ్జలు, కొర్రలు ఈ పంటల సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగీం మండలం కాట్రపల్లి గ్రామ రైతు టి రామారావు గారితో పరిచయం ఉంటుంది. ముందుగా ఇప్పుడు వినండి కొర్రమీను చేపల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
1: తెలంగాణ రాష్ట్రంలో కొర్రమీను చేపల పెంపకం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా వీటిని మనము బొమ్మ చేపలు అని కూడా పిలుస్తూ ఉంటాం. దీంట్లో శుభ్రమైన నీరు, సరి అయిన ఆహారం అనేటువంటివి వాడి పెంచేటువంటి వారు ఉన్నారు. చాలా మంది ఈ చెరువులలో కొర్రమీను పిల్లలను వేసి పెంచేటువంటి వారు కూడా ఉన్నారు. తద్వారా వారు వారి యొక్క జీవనోపాధిని పొందుతూ ఉన్నారు. మార్కెట్లో వీటికి మంచి ధర కూడా ఉంది. ముఖ్యంగా ఈ కొర్రమీనులో ఎటువంటి రకాలున్నాయి, వాటిని పెంచడానికి రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అతి ప్రధానంగా ఈ కొర్రమీను పెంచడానికి అనుకూలమైనటువంటి నీటి వనరులు గాని స్థలాలు గాని ఏ విధంగా ఉండాలి, ఈ కొర్రమీను పెంపకంలో కనుక చూసినట్లయితే వాటికి కొన్ని వ్యాధులు అనేటువంటి సంక్రమించినప్పుడు ఆ పెంపకదారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కొర్రమీను పెంపకంలో చెరువు ఎంత లోతు వరకు ఉండాలి, పెంచేటువంటి తరుణంలో ఎన్ని రోజులలో ఇది పెరిగి చేతికి వస్తుంది, వాటికి ఆహారం గాని దానా గాని ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను మామనూరు కృషి విజ్ఞాన కేంద్రంలో మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జి గణేష్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం.
1: మనము ఈ కొర్రమీను చేపల పెంపకం ముఖ్యంగా కనుక చూస్తే ఇప్పుడు వేసవి కాలము అయిపోయి మనం వర్షాకాలంలోకి అడుగుతున్నటువంటి తరుణంలో ఎక్కువగా ఈ కొర్రమీను బొమ్మ చేపలు అనేటువంటి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఎక్కువగా పెంచేటువంటి కొర్రమీను జాతులు ఏంటంటారు?
2: ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ చేపల పెంపకం అంశానికి వస్తే అందులోనూ మన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో అంటే వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలో మనకు తెల్ల చేపలు అంటారు, భారతీయ మేజకార్ప్ చేపలు, వాటికంటే కూడా అధిక సాగులో ఉన్నటువంటి చేపల పెంపకము కొర్రమీను చేపల పెంపకము. ముఖ్యంగా కొర్రమీను చేప అనేది మన రాష్ట్రానికి చెందిన చేప. రాష్ట్ర చేప ఏంటంటే మనకు కొర్రమీను జాతి చేప. అందులో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రెండు రకాల కొర్రమీను జాతులను పెంచుతా ఉన్నారు. ఒకటి చెన్నా స్టయటస్, చెన్నా మైరులిస్. దీంట్లో చెన్నా స్టయటస్ అనేది మనకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన చేపగా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య భారతదేశ ప్రభుత్వము భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను ఒక క్లస్టర్ గా విభజించడము, అందులో తెలంగాణ రాష్ట్రానికి మనకు కొర్రమీను చేపల్ని ఒక క్లస్టర్ గా గుర్తించడం అనేది కూడా జరిగింది.
1: అయితే ఈ కొర్రమీను పెంపకానికి అనుకూలమైనటువంటి నీటి వనరులు అనేటువంటి ఏంటంటారు?
2: కొర్రమీను చేపల పెంపకం అనేది సాధారణంగా మనకు చూసుకున్నట్లయితే ఇవి కొర్రమీను జాతి చేపలు. మనకు సహజంగా నదులలో దొరుకుతాయి, రిజర్వాయర్లలో ఉండొచ్చు. మనం ముఖ్యంగా ఈ అనుబంధంగా పెంచుకోవాలనుకున్నట్లయితే మనకు నీటి కుంటలలో గాని లేదా మనకు వ్యవసాయ మాదిరిగా ఉన్న ఈ భూమిని కూడా చెరువుగా మలుచుకుని ఆ చెరువులలో చేపలను పెంచవచ్చు, లేదా అధునాతమైన పద్ధతిలో అధిక సాంద్రతలో పెంచడానికి మనకు బయోఫ్లా గాని మరియు రీసర్క్యులేట్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అనే పద్ధతులలో కూడా వంటి అధునాతమైన పద్ధతిలో కూడా ఈ కొర్రమీను జాతి చేపలను పెంచవచ్చు.
1: మరి ఇప్పుడు మనకు వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, ఇంకా వర్షాలు అనేటువంటి మొదలు కాలేదు, మరి ఇటువంటి తరుణంలో ఈ చెరువులల్లా నీటి ఉష్ణోగ్రతను ఏ విధంగా ఉంటే మంచిదంటారు, ఏ విధంగా మెయింటైన్ చేయాలి?
2: ముఖ్యంగా చేపల పెంపకంలో ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు అటువంటి నీరు మరియు మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతులు. నీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు రకాల లక్షణాలు ఉంటాయి, భౌతిక లక్షణాలు మరియు రసాయనిక లక్షణాలు. భౌతిక లక్షణాలు ముఖ్యమైనది నీటి ఉష్ణోగ్రత. సాధారణంగా చేపల పెంపకానికి అనుకూలమైన ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఈ వేసవి కాలం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీరు త్వరగా వేడెక్కడం జరుగుతూ ఉంది. అయితే వీటిని అధిగమించడానికి కొన్నిసార్లు నీటి ఉష్ణోగ్రత 32-33 డిగ్రీలు పోయినప్పుడు మనకు చేప యొక్క శ్వాసక్రియ రేటు పడిపోవడం జరుగుతుంది. దీనికి మనం ముఖ్యంగా పరిష్కారం ఏంటంటే చేపల చెరువు లోతును గనక 6 ఫీట్ల వరకు గనక మీరు కంపల్సరీ దాంట్లో వాటర్ కనుక మెయింటైన్ చేసినట్లయితే పై లేయర్ మనకు నీరు ఉష్ణోగ్రత వేడెక్కిన కింది లేయర్ మనకు చల్లగా ఉండే అవకాశం ఉంది. ఏ చెరువు అయితే మనకు ఈ సరి అయిన 6 ఫీట్ల లోతును గనక సక్రమంగా నిర్వహించలేని వారైతే కంపల్సరీ అధిక ఉష్ణోగ్రతకు గురై ఆ చేపలు కూడా శ్వాసక్రియ రేటు తగ్గిపోవడం అధిక సంఖ్యలో చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి రైతులు రోజు వారి నీటిని మార్చడం వల్ల అంటే చల్లని నీటిని లోపల పంపించడం వల్ల దాంట్లో కొంచెం ఆక్సిజన్ రేట్ ని పెంచగలిగినైతే ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు కలిగే నష్టాలను కూడా మనం తగ్గించుకోవచ్చు.
1: అయితే ఇది ఉష్ణోగ్రత అనేటువంటిది ఈ విధంగా ఉండాలంటారు. అయితే ముఖ్యంగా ఈ కొర్రమీను పిల్లలను ఎక్కడి నుండి తీసుకొస్తే

0: మంచిది. ఏ రకానికి సంబంధించినవి వాడితే అధిక లబ్ధి అనేటువంటిది చేకూరుతుందంటారు?
1: చాలా మంచి ప్రశ్న. చాలా మంది మనకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు కావచ్చు, మత్స్యకార రైతులు కావచ్చు, ముఖ్యంగా ఈ చేప కొరమీను పెంపకంలో చాలా ముఖ్యమైన అంశము చేప పిల్లల ఎంపిక అనే అంశము. ఈ చేప పిల్లల ఎంపికలు ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన హ్యాచరీలు గాని లేదా విశ్వసనీయత కలిగిన ప్రైవేట్ హ్యాచరీ నుంచి మీరు తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ కొరమీను చేపలలో మీకు అధిక లాభాలు రావాలంటే మనకు చేప పిల్లలు 4 దశలు ఉంటాయి: స్పాన్, ఫ్రై, ఫింగర్లింగ్ అండ్ అడ్వాన్స్ ఫింగర్లింగ్. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫింగర్లింగ్ అంటే చేతి పొడుగు వేళ్ళు, అంటే 3.5 నుంచి 4 ఇంచుల చేప పిల్లల్ని తెచ్చుకుంటే మీకు మరణాల శాతం తగ్గి ఆ సైజు కలిగిన చేప పిల్లని మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే దాదాపు మీరు 7 నుంచి 8 నెలల సమయంలో మీరు మార్కెట్ సైజ్ చేపల్ని పొందవచ్చు.
0: మరి ఈ విధంగా ఎంపిక చేసినటువంటి పిల్లలు అనేటువంటివి తీసుకోవాలి. అయితే ఎకరానికి ఎన్ని పిల్లలు అనేటువంటివి వదలాలి? ఎన్ని పిల్లలను వదిలితే అవి స్వేచ్ఛగా జీవించగలగడం అనేటువంటి జరుగుతుంది?
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం పాటించే పద్ధతులు, అంటే మనం అధిక శాస్త్రీయత పద్ధతిమైన చేపల పెంపకం పాటించినట్లయితే ఎకరాకు మన దాపు 8,000 చేప పిల్లల్ని వదలవచ్చు. లేదు మనం పాక్షిక పద్ధతిలో శాస్త్రీయ పద్ధతులు పాటించాలంటే కొంతమేరకు మాత్రమే మేత, కొంత సరైన మేత యాజమాన్య పాటించిన చెరువులు అయితే ఎకరానికి 5,000 చేప పిల్లల్ని వేసుకోవాలి. కానీ దీంట్లో కంపల్సరీ అధిక ప్రోటీన్ శాతం కలిగిన మేతను తీసుకునే అవకాశం కాబట్టి మేత యాజమాన్య పద్ధతి కరెక్ట్గా పాటించాలి. వీటితో పాటు నీరు మరియు ఆరోగ్య యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా చూసుకున్నది ఎకరాకు 5,000 చేప పిల్లల్ని వదులుకోవడం చాలా ఉత్తమం. లేదు పూర్తి శాస్త్రీయమైన పద్ధతిలో పాటిస్తామంటే ఎకరాకు 7 నుంచి 8 వేల చేప పిల్లల్ని కూడా వదులుకోవచ్చు.
0: మరి ఈ కొర్రమీనుకు ప్రధాన ఆహారం ఏంటంటారు?
1: కొరమీను చేప సాధారణంగా చాలా మాంసాహారి చేప. మాంసాహారి చేప కాబట్టి దానికి చాలా ప్రోటీన్లు, అంటే అధిక ప్రోటీన్లు కలిగిన మేత అవసరము. అందుకు మనము తేలియాడే పెల్లెట్ కలిగిన 42% క్రూడ్ ప్రోటీన్ మేతను ఇవ్వడం చాలా ఉత్తమం. దాని శరీర బరువుకు 5% ఇవ్వాలి.
0: మరి ఆహారం అనేటువంటిది ఈ విధంగా ఉంటే, ఒక కొర్రమీను ఒక చేప పిల్లను వేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది, దానికి ఎంత కాలం పడుతుంది, ఎప్పుడు దాన్ని మళ్ళీ మనము తీసి బయట మార్కెట్ లో విక్రయించడానికి ఆస్కారం ఉండొచ్చు?
1: ఈ యొక్క కొరమీను పెంపక కాలం అనేది వాటి యొక్క విత్తన సైజు మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఫ్రై అంటే 1.25 inches, ఆ చేప పిల్లను కనుక తీసుకున్నట్లయితే మన దాపు 10 నెలల సమయం పడుతుంది. ఫింగర్లింగ్ అంటే 3.5 నుంచి 4 ఇంచుల చేప పిల్ల, ఆ దశ చేప పిల్లని తీసుకున్నట్లయితే మనకు 8 నెలల సమయం పడుతుంది. అడ్వాన్స్ ఫింగర్లింగ్ అంటే దాదాపు 6 నుంచి 10 ఇంచుల మధ్యలో అటువంటి చేప పిల్లలు తీసుకున్నట్లయితే మనకు 6 నెలల సమయంలో చేప పిల్లలు అనేది మనకు మార్కెట్ సైజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏ పద్ధతులైనా కంపల్సరీ మనము మంచి యాజమాన్య పద్ధతులు, నీరు, మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే.
0: మరి ముఖ్యంగా ఈ కొర్రమీను పెంపకంలో సాధారణంగా వచ్చేటువంటి వ్యాధులు ఏంటంటారు?
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొర్రమీను చేపల పెంపకంలో అధిక సాంద్రత పద్ధతి వలన గానీ లేకపోతే నీటి నాణ్యత సరైన యాజమాన్యత పద్ధతి పాటించకపోవడం వల్ల ముఖ్యంగా వచ్చే వ్యాధులు ఏంటంటే పరాణజీవి వ్యాధులు గాని, బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులు గాని, ఫంగస్ అంటే శిలీంధ్ర సంబంధించిన వ్యాధులు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మనకు చాలా చోట్ల ఇప్పుడు శీతాకాలంలో వచ్చే ముఖ్యమైన వ్యాధి ఏంటంటే శీతాకాలంలో వాటి యొక్క రోగ నిరోధక శక్తి పడిపోవడం, మేత సరిగా తీసుకోవడం వల్ల, జీర్ణక్రియ పడిపోవడం వల్ల మనకు ఫంగస్ అంటే శిలీంధ్ర సంబంధించిన వ్యాధి అంటే ఈఎస్ అల్సర్ ఎపిజోటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ అంటాం, అంటే పుండ్ల వ్యాధి గాని కురుపుల వ్యాధి అంటాం. శరీరం పైన చిన్న చిన్న పుండ్లుగా మారి గుంటలుగా ఏర్పడి ఆ క్రమైన రెక్కలు గాని తర్వాత తోకలు గాని కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. అదే విధంగా మనకు వేసవి కాలంలో అయితే ముఖ్యంగా ఎరుపు మచ్చల వ్యాధి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నీటి లోతును సరిగా పాటించకపోవడము, అధిక సాంద్రతలో చేపలు ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.
0: మరి ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు వాటిని ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలంటారు?
1: ముఖ్యంగా కొరమీను చేపలకు ఏదైనా వ్యాధి సంబంధించినప్పుడు అవి మేత సరిగా తీసుకోకపోవడం గాని, అంత యాక్టివ్ గా ఉండకుండా నీటి పైన తేలియాడుతూ అంత తొందరగా వీదకుండా తర్వాత చెరువు గట్లకు రాసుకోవడము, శరీరం పైన ఇప్పుడు మనం అనుకున్నట్లయితే చిన్న చిన్న కురుపులు రావడం గానీ లేదా శరీరం యొక్క వాటి యొక్క పొట్ట భాగంలో ఎరుపు మచ్చలు రావడం గాని గుర్తించినట్లయితే మీరు కంపల్సరీ శరీరం పైన ఎరుపు మచ్చలు రావడం చూడడం లేదు అనుకుంటే ఫంగస్ సంబంధించిన వ్యాధి వచ్చినప్పుడు మనకు సిఫాక్స్ అనే మందును ఎకరాకు 100 ml పర్ చొప్పున చల్లుకోవాలి. అది పూర్తి నీటితో నీటి ద్వారా ఇచ్చుకోవచ్చు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం యాంటీబయాటిక్స్ ని మనం మేత ద్వారా ఇవ్వాలి. ముఖ్యంగా చెప్తే ఆక్సిటెట్రాసైక్లిన్ ఉంటుంది లేదా డాక్సిసైక్లిన్ కూడా ఇచ్చుకోవచ్చు, లేదా తర్వాత ఎండోఫ్లెక్సిన్ కూడా ఇచ్చుకోవచ్చు. వీటిని మనం మేత ద్వారా ఇచ్చుకోవాలి. కంపల్సరీ మనకు వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి ఇంకా పెంపొందించుకోవడానికి మనము వాటర్ ప్రోబయాటిక్స్ ఇచ్చుకోవడము మేత ద్వారా, తర్వాత వాటితో పాటు మనకు ఖనిజ లవణ మిశ్రమాన్ని టన్ను చేపకు 2% చొప్పున కూడా ఇచ్చుకోవచ్చు.
0: మరి వీటికి మార్కెట్ లో బాగా డిమాండ్ అనేటువంటిది ఉంది అని అంటున్నారు, మరి ఆ డిమాండ్ అంటే ఏంటి, ఎంత ఉంది, రైతులకు దానివల్ల ఎలా లాభదాయకం అంటారు?
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో అత్యంత చాలా మంది ఇష్టపడే చేప కొరమీను చేప. మనకు మిగతా భారతీయ మేజర్ కార్బోనేట్ బొచ్చెలు గాని, రవ్వలు గాని, తర్వాత మొయ్య చేప గాని, లేదా విదేశీ జాతి చేపలు అయినటువంటి గడ్డి జాతి, బంగారు తీగ, వెన్ని చేపల కంటే, ఎందుకంటే దీంట్లో ముళ్ళు తక్కువగా ఉండడము,

0: మాంసం కూడా చాలా రుచికరంగా ఉండడం, ఎందుకంటే అది అధిక ప్రోటీన్లు కలిగిన మేతను తీసుకుంటుంది కాబట్టి మాంసం కూడా చాలా మంచిగా ఉంటుంది. తద్వారా మనకు సాధారణంగా మార్కెట్ లో ఇప్పుడు 400 నుంచి 450 రూపాయల వరకు ధర పలుకుతుంది. రైతు వ్యవసాయ క్షేత్రంలో మన ఆన్ఫార్మ్ ప్రైస్ ప్రకారం మినిమం 300 to 350 రూపీస్ కి మనం అమ్మడం జరుగుతుంది. మిగతా చేపల పెంపకం కంటే ఇది చాలా లాభదాయకము, ఎక్కువ మనకు లాభాలు తెచ్చే పంట. మరియు అదేవిధంగా మిగతా చేపల కంటే దీంట్లో కొంత మనకు పెట్టుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా చేపలకు ఈ మేతకు 24% మేత మాత్రమే వాడతాం కాబట్టి మేత కాస్ట్ తక్కువగా ఉంటుంది. దీంట్లో మేత కాస్ట్ దాదాపు 100 నుంచి 105 రూపాయలు కేజీ ఉంటుంది కాబట్టి మేత కాస్ట్ ఎక్కువనే, వచ్చే లాభం కూడా దీంట్లో కొంచెం ఎక్కువనే.
1: మరి ముఖ్యంగా ఈ కుర్రమీను చేపల పెంపకాన్ని ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు? చెరువులల్లా, ప్లాంట్లల్లా అని డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తా ఉంటారు కదా.
0: గ్రామీణ నీటి పంచాయతీ ట్యాంకులలో కంటే వీటిని చాలా మంది తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు తక్కువ అంటే మన తెలంగాణ ప్రాంతంలో చాలా చిన్న కప్తా రైతులు ఉంటారు కాబట్టి ఎకరా గానీ 2 ఎకరాలు గానీ 1/2 ఎకరాలో వారి సొంత పొలాన్ని మనకు చేపల చెరువుగా మార్చి ఆ యొక్క కుంటలలో చేయడం జరుగుతుంది. పూర్తిగా కాకపోయినా కొంతమేర మనకు మేత యాజమాన్య పద్ధతులు పాటించడం, ఆరోగ్య యాజమాన్య పద్ధతులు పాటించడం జరుగుతూ ఉంది. చాలా వరకు రైతులు కూడా దీని మీద కొంతమేర అవగాహన ఉంది, ఇంకా పూర్తి స్థాయి అవగాహన అయితే రాలేదు. చాలా వరకు రైతులు మనకు వారి యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని చెరువుగా మార్చేసి చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల బయోఫ్లాగ్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. మనకు ఒక కొన్ని మనకు వేల పేర్లు లెక్క పెట్టుకునే ఆర్ఎస్ యూనిట్లలో కూడా వీటిని అంటే రీసైక్లర్ అకౌల్సీ సిస్టమ్ ద్వారా కూడా ఈ కొర్రమీన్ చేపలు పెంచడం అనేది జరుగుతూ ఉంది.
1: మరి మీరు ఇంతకుముందు అన్నట్టు ఈ బయోఫ్లాగ్ పద్ధతిలో కొర్రమీన్ అని పెంచవచ్చు అంటున్నారు, అసలు బయోఫ్లాగ్ అంటే ఏంటి?
0: మనకు చేపల పెంపకంలో దాదాపు మేతకే 65 నుంచి 70% వరకు మనకు ఖర్చు అవుతా ఉంది. ఆ యొక్క మేత కాస్ట్ ను తగ్గించడానికి మనకి బయోఫ్లాగ్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా బయోఫ్లాగ్ పద్ధతిలో ఏంటంటే మేత యొక్క వేస్ట్ ని చేపల యొక్క విసర్జితాలను తిరిగి సేంద్రీయ పదార్థంగా మార్చి వాటిని ఆహారంగా వినియోగిస్తే మనకు అప్పుడు రోజువారీ వేసే మేత దాదాపు మనకు 30 నుంచి 40% తగ్గించుకోవచ్చు. దీని ద్వారా మేత కాస్ట్ తగ్గుతుంది. మరి అది కంట్రోల్ కండిషన్ ఉండడం వల్ల దాంట్లో మంచి ప్రోబయాటిక్స్ ఉంచడం వల్ల మనకు నీటి నాణ్యత ప్రమాణాలు కూడా పడిపోవు. మరియు ఇప్పుడు మనకు మంచి చేసే ప్రోబయాటిక్ అంటే ప్రోబయాటిక్ మీన్స్ అంటే ఏంటంటే మనకు మంచి చేసే బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువ ఉండడం, ఆ బ్యాక్టీరియా ఆ వాటర్ లో ఎక్కువ ఉండడం వల్ల మనకు వ్యాధులు కలిగించే సంబంధిత బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు కానీ ఫంగస్ కానీ అటాక్ కాకపోవడం వల్ల మనకు త్వరగా అంటే వ్యాధులు రావు, నీటి నాణ్యత ప్రమాణాలు పడిపోవు, మేత కాస్ట్ కూడా 30 నుంచి 40% తగ్గిపోతుంది. మరియు తక్కువ సంఖ్యలో ఎక్కువ నెంబర్ ని కూడా ఈ యొక్క పద్ధతి ద్వారా చేసుకోవచ్చు. దీంట్లో మరియు కూలీల సంఖ్య కూడా చాలా తక్కువ, అంటే మనం చేప పట్టుబడి చేసే సమయంలో గానీ చేప పిల్లలని చెరువులో వదిలే సమయంలో గానీ కూలీలను పెట్టుకోవడం కూడా చాలా తక్కువ. ఇది తక్కువ స్థలంలో మన ఇంటి వెనక కూడా చేసుకోవచ్చు. ఎక్కువ నెంబర్ ట్యాంక్ అంటే వారి యొక్క విస్తీర్ణం కానీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా మంచి పద్ధతి, దీని ద్వారా మనం మేత కాస్ట్ తగ్గించుకోవచ్చు. తర్వాత నీటి నాణ్యత ప్రమాణం కూడా మంచిగా ఉంటే తక్కువ స్థలంలో ఎక్కువ నెంబర్ ని కూడా మనం స్టాక్ చేసుకోవచ్చు.
1: మరి మీరు ఇంతకుముందు మాట్లాడుతూ నీటి నాణ్యత అని అన్నారు, అయితే ఈ కొర్రమీను చేపల పెంపకంలో నీటి నాణ్యత విషయంలో పిహెచ్ స్థాయి అనేటువంటిది ఏ విధంగా ఉండాలంటారు?
0: ముఖ్యంగా పిహెచ్ నీటి ఉదగని అంటాం, ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రమాణిక, నీటి నాణ్యత ప్రమాణిక. ముఖ్యంగా 7.5 to 8.5 ఉండాలని చెప్తాం. ఇది ఉండడానికి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే వ్యవసాయ సున్నం, అగ్రికల్చర్ లైమ్ అంటాం, లేదా క్విక్ లైమ్ అంటాం, లేదా డోలమైట్ ని దాపు వ్యవసాయ సున్నం అయితే మనకు 1 హెక్టార్ కు అంటే 2.5 ఎకరాలకు 200 కేజీల చొప్పున చల్లుకోవాలి.
1: మరి ఈ పిహెచ్ స్థాయి అనేటువంటిది ఈ విధంగా ఉంటే దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటి ఎంత వరకు అవసరం అంటారు?
0: ముఖ్యంగా ఆక్సిజన్ స్థాయి అంటే నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు డిజాల్వ్ ఆక్సిజన్ అంటాము, అది దాదాపు మనకు 5 నుంచి 6 ppm ఉండాలి. ఇది 5 నుంచి 6 ppm ఉండడానికి మనకు దాదాపు దీంట్లో కొరమైన చేపల పెంపకం ఏంటంటే ఆక్సిజన్ చాలా తక్కువ తీసుకుంటుంది. తక్కువ తీసుకుంది అంటే ఆక్సిజన్ లెవెల్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఇవి బతుకుదల కొనసాగిస్తూ ఉంటది. మీరు సాధారణంగా చూసుకున్నట్లయితే బయట మార్కెట్లలో కూడా కొరమైన లైఫ్ ఫిష్ చూస్తుంటారు మీరు, కొంత వాటర్ నుంచి దాంట్లో చేపల నుంచి సాయంత్రం వరకు అవి బతికే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ అధిక సంఖ్యలో మనం కంపల్సరీ తక్కువ ప్లేస్ లో ఎక్కువ కొరమైన చేపలు పెంచగలనుకున్నప్పుడు మనం ఆక్సిజన్ ఏరియట్లను ఉపయోగించడం కూడా చాలా మంచిది.
1: మరి ఈ కొర్రమీను పెంపకంలో FCR పద్ధతి కూడా వినియోగించడం జరుగుతుంది, అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో అని. అది అంటే ఏంటంటారు?
0: ఇది ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటే మేత వినిమయ నిష్పత్తి అంటాము. నార్మల్ గా ఏంటంటే ఒక చేప పిల్ల తనకు తన జీవితకాల మార్కెట్ సైజ్ వరకు ఎంత చేప ఎంత మేతను తీసుకునేది మనకి ముఖ్య అంశం. ఈ FCR అనేది ముఖ్యంగా 1:1 ఉంటే మనకు చాలా ఉత్తమమైన లాభం వచ్చిందని రైతులు గ్రహించుకోవాలి. ఎలా అంటే 1:1 అంటే చేప పిల్ల నుంచి మార్కెట్ సైజ్ రావడానికి 1 కేజీ రావడానికి 1 కేజీ మేత తీసుకున్నాడు. ఇలా వస్తే రైతుకు చాలా లాభం. ఒకవేళ వారు శాస్త్రీయ పద్ధతి కనుక అటీటుగా కొంచెం తక్కువగా పాటించిన ఈ నీటి నాణ్యత గాని ఆరోగ్య యాజమాన్య పద్ధతులలో గానీ మేత దగ్గర కొంచెం సరైన అవగాహన లేకపోతే మినిమం అది 1:1.2 అంటే 1 కేజీ చేప రావడానికి 1200 గ్రాముల మేత పోయినట్టు, అంటే 1 కేజీ బరువు రావడానికి చేప ఎంత మేత తీసుకుంది అనేది మనం ఈ పద్ధతి ద్వారా లెక్క పెడతాం.
1: మరి చేపల పెంపకంలో ముఖ్యంగా కొర్రమీను చేపల పెంపకంలో రైతులు ఏ విధంగా దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు, ఏ విధంగా ఉపాధి పొందుతున్నారు, ఏ విధంగా లాభాలు అర్జిస్తున్నారు

0: అటువంటి చాలా చక్కటి విషయాలను మా ఆకాశవాణి కార్యక్రమం వింటున్నటువంటి శ్రోతలకు కానీ, అదేవిధంగా మా వ్యవసాయదారులకు కానీ, చేపల పెంపకం చేసేటువంటి పెంపకదారులకు కానీ చాలా చక్కటి విషయాలు తెలియపరిచినందుకు గాను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మనకు రేడియో స్టేషన్ ఆకాశవాణి వరంగల్ డివిజన్ వారికి, మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రం మామూలు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కొరమైన చేపల పెంపకంపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రాన్ని పనివేళలో సంప్రదిస్తే మీకు కావాల్సిన శాస్త్రీయపరమైన సలహాలు సూచన ఇవ్వడానికి మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రం మీకు ఎల్లవేళలో ముందుంటుంది. థ్యాంక్ యూ.
2: శ్రోతలు, ఇంతవరకు కొర్రమీను చేపల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై మామునూరు కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి. ఇప్పుడు వినండి సజ్జలు, కొర్రలు ఈ పంటల సాగులో అనుభవాలు. ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగేం మండలం కాట్రపల్లి గ్రామ రైతు టి రామారావు గారితో పరిచయం ఉంటుంది.
0: కొన్ని సంవత్సరాల నుంచి కూరగాయల పంటలనే కాకుండా వినూత్న రీతిలో కొర్రలు, సజ్జలు అనే పంటను కూడా పండిస్తూ రైతులకు చాలా మందికి తన యొక్క సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరి వారి దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. మరి వారిని అడిగి ఈ కొర్రలు, సజ్జలు ఏ విధంగా పండిస్తారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి రామారావు గారు. ఇప్పుడు ముఖ్యంగా మనం కొర్రలు, సజ్జలు పెట్టుకోవడానికి ఎటువంటి నేలలు అనుకూలమైనవి అంటారు?
3: మనకున్నది ఎర్ర నేల. ఎర్ర నేలలో నేను కొర్రలు, సజ్జలు
0: సజ్జలు కొర్రలు అనేటువంటి వేస్తా ఉన్నారు. ఈ వేసేటువంటి క్రమంలో ఈ భూమి సారవంతం పెరగడానికి గాను ఏమన్నా ఎరువుల నువ్వు వాడడం కానీ, లేదా ఏమన్నా మందలు పెట్టడం కానీ, లేదా ఏమన్నా కాంపోస్ట్ ఎరువులను చల్లడం కానీ ఏమన్నా చేస్తారా? చేస్తే ఏం చేస్తారు?
3: మాకు ఆవులు ఉన్నాయి, ఆవుల పేడ తీసుకుపోయి మేము మా వ్యవసాయ క్షేత్రంలో వేస్తాము. సంవత్సరానికి ఒక 10 ట్రాక్టర్లు వెళ్తే ఆ 10 ట్రాక్టర్లో 10 ఎకరాల పొలంలో చల్లుతాం. ఆవులు, బర్లు ఉన్నాయి, వాటి పేడ, వాటి వ్యర్థాలు తీసుకుపోయి చల్లుతాం.
0: కల్టివేటర్ ఎంత లోతులో ఈ లోతు దుక్కులు దున్నుకోవాలంటారు?
3: కల్టివేటర్ 3-4 ఇంచులు పోతుంది, పెద్దగా పోదు. ఈ ఎండాకాలం దుక్కులు మాత్రం ఫ్లవ్ దున్నుతాం, అప్పుడు ఫీట్ 1.5 లోతు పోతాయి. అప్పుడు రబీలో ఫ్లవ్ దున్నాలంటే లోతు దుక్కి దున్నలేము. దున్నినా నీటి పారకానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓన్లీ కల్టివేటర్ కొట్టి మనం వ్యవసాయం చేస్తాం.
0: అంటే ఇప్పుడు కొర్రలు, సజ్జలు మీరు పెట్టాలనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది?
3: పంట కూడా ఈజీ పండుతుంది, దానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. కొర్రలు మామూలుగా కొన్ని సబ్సిడీలు ఇచ్చారు అప్పుడు బస్తాలు, అవి తీసుకుపోయి వేసిన. సజ్జలు కూడా అంతే, కానీ కొర్రలకు ఏమి ఇబ్బంది కాదు, కానీ సజ్జలకు పిట్టలది ఇబ్బంది ఉంటుంది. ఆ పిట్టలు ఒకటి చూసుకోవాలి.
0: ఇప్పుడు ఈ కొర్రలు, సజ్జలు విత్తనాలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
3: నేను యాక్చువల్గా కొన్ని కిరాణా దుకాణాలు తెచ్చిన, కొన్ని మొలిచినాయి, కొన్ని మూలలు లేదు. ఆ మొలిచిన సీడ్ నా దగ్గర పెట్టుకున్నా, ఆ సీడ్ని ఇస్తాను.
0: అంటే ఇప్పుడు కొర్రలు, సజ్జలు మీరు ఎన్ని ఎకరాలలో మీరు సాగు చేయడం అనేటువంటి జరిగింది?
3: నేను ఇంటి మందమే వేసుకున్నా, ఒక 10 గుంటలు కొర్రలు వేసుకున్నా, ఒక 20 గుంటలు 30 గుంటలు సజ్జలు వేసుకున్నా. నేను 4-5 సంవత్సరాల కంటే నా ఇంటి అవసరాలకు నేను వాడుకుంటున్నా, సజ్జలు కొర్రలు వాడుకుంటున్నా.
0: ఇప్పుడు మీరు తినే ఆహారంలో ఈ సజ్జలు, కొర్రలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? మీరు ఇంట్లో ఏ విధంగా దీన్ని తినడం అనేటువంటి జరుగుతుందంట?
3: నేను అంటే పచ్చజొన్నలు కూడా ఇస్తా. పచ్చజొన్నలు అవి దోశలు కానీ, రొట్టె కానీ, గడక కానీ తింటున్నా. ఇక సజ్జలు కూడా సేమ్ అదే విధంగా. కొర్రలు కొద్దిగా ఇబ్బంది అయ్యి మా ఇంట్లో తినలేకపోతారు, వాటిని అమ్మే అవి పని చేస్తారు.
0: ఇప్పుడు మనము ఈ కొర్రలు, సజ్జలు పెంచేటువంటి దుక్కిని దున్నుకున్న తర్వాత మనము వీటిని విత్తడం ఏ విధంగా విత్తుకోవాలి? ఎడ్ల నాగలతో దున్నుకుంటా విత్తుకోవాలనా, లేకపోతే ఏ విధమైనటువంటి పద్ధతుల ద్వారా విత్తుకోవాలంటారు?
3: భూమిని ఒకసారి కల్టివేటర్తో దున్నాక మామూలు దుక్కేది, దాన్ని నీటి పారకం చేసి ఆ పారకం మీద మళ్ళీ నాగలితోటి నాగలితోటి ముందు నాగలు దున్నంటే వెనుక మనుషులు, ఆడి మనుషులతోటి విత్తనం వేసినట్టు వేస్తారు. వేసి దాని మీద బురద కూర తిప్పి ఇంకా వారం రోజులకు ములుస్తారు.
0: ఇప్పుడు ఈ సజ్జలు, కొర్రలు ఎన్ని రోజుల పంట ముఖ్యంగా?
3: సజ్జలు కొర్రలు అంటే 70-80 రోజులు వస్తాయి, అప్పుడు కోతకొస్తాయి. 70-80 రోజులు ఉంటాయి యావరేజ్.
0: ఇవి ఇప్పుడు మనం సజ్జలు, కొర్రలు పెట్టినప్పటి మనం అయిపోయే వరకు ఈ నీటిని ఏ విధంగా మనం అందించాలంటారు?
3: ఒక తడి పెడతాం అంతే, నీళ్లు ఉంటే ఒక తడి పెడతాం, లేకపోతే 2 తడులు పెడతాం అంతే. అంతవరకు
0: ఇప్పుడు వానాకాలంలో ఏ విధంగా నీటి తడులు అందించాలి, ఎండాకాలంలో ఏ విధంగా నీటి తడులు అందించాలి?
3: వానాకాలం సజ్జలు పండుతాయి కానీ పిట్టలు కావాలి, వాటికి పెట్టలేదు. ఓన్లీ రవి పెడతా, రవి కొంచెం పిట్టలు జంద పక్షుల బెడద తక్కువ ఉంటుంది. అదే వర్షాకాలం అయితే పక్షుల బెడద బెడ ఉంటే ఎక్కువ ఉండి ఏం సజ్జలు ఒక గింజ కూడా చేతికి రాలేదు కాబట్టి సజ్జలు పెట్టలే. ఈ కూరలు ఈ మాత్రం పచ్చజొన్నలు కూడా సేమ్.
0: ఇప్పుడు ఈ విత్తనాలు ఎన్ని రోజులకు మనం చేనులో వేసిన తర్వాత ఎన్ని రోజులకు ఈ మొలకలుగా కనబడతాయి?
3: వారం రోజులకు ఒకటి మన నాటుతో వేసినాక.

0: అది కూడా తిప్పుతాం, తిప్పినాక వారం రోజులు పోకూడదు.
1: అంటే మరి వేసినప్పుడు ఈ విత్తనాలను బుక్కడానికి పక్షులు ఇట్లా వస్తా ఉంటాయి కదా, మరి అట్లా బుక్కకుండా ఉండడానికి ఏం చేస్తాం?
0: అంటే మేము నాగడితోడు దున్నితే మూడు ఇంచుల లోతు భూమిలో పడుతుంది. ఆ భూమిలో మేము గొర్రె తిప్పుతాం కాబట్టి విత్తనం ఆల్రెడీ మట్టిలో కప్పుకపోతుంది, పక్షికి ఎటువంటి పక్షికి కానీ పురుగు కానీ దొరకదు అది, కాబట్టి వాటి వల్ల నష్టం ఏమి ఉండదు విత్తనానికి.
1: అంటే ఇప్పుడు మనకు ఈ విత్తనాలు ఎదిగిన తర్వాత మనము ఎరువులను వాడకం అనేటువంటిది దీంట్లో ఏ విధంగా ఉంటుంది?
0: వాటికి ఎటువంటి ఎరువులు అవసరం లేదు, నేను వాడలేదు. నేను ఇది ఇంటికి తినాలి కాబట్టి నేను ఎటువంటి ఎరువులు వాడలేదు, వాడాల్సిన అవసరం లేదు. మిల్లు వాటి అయ్యే ఉత్తనే భూమిలో ఉన్న సారం తీసుకునే పండుతాయి. నీళ్లు రెండు తల్లి ఇస్తే సరిపోతుంది.
1: ఇప్పుడు నీటి తడి ఎన్ని రోజులకు ఒకసారి?
0: నేను 30 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి ఇస్తే, పూత మీద ఇస్తే సరిపోతుంది.
1: ఇప్పుడు మీరు పూత అన్నారు, అంటే ఇప్పుడు మనము పంట ఎదిగిన తర్వాత ఎన్ని రోజులకు పూత వస్తుంది?
0: అదే 45 నుంచి 60-50 రోజులు ఆ మధ్యన ఓన్లీ నా తిన్ని వరకు కాబట్టి నేను లోకల్ వెరైటీలు వేస్తా. లోకల్ వెరైటీ మామూలుగా సజ్జ ఫీటున్నర ఉండేది కాదు, ఒక ఫీట్ మాత్రమే ఉంటుంది కంకి.
1: అంటే ఇప్పుడు మీరు లోకల్ వెరైటీ అన్నారు, ఈ లోకల్ వెరైటీని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిల్లు, ఎట్లా ఇస్తారు ఇది?
0: నేను ఇంతకుముందు సూపర్ మార్కెట్లో తీసుకొచ్చేసిన అదే విత్తనాన్ని ఎప్పుడు కంటిన్యూ వాడతాను. జొన్నలు, పచ్చ జొన్నలు కూడా అదే, తెల్ల జొన్నలు అయ్యే, కూరలు కూడా అదే.
1: ఈ కంకి ఏపుగా పెరిగింది అనేటువంటి దాన్ని మీరు ఎట్లా గుర్తిస్తారు?
0: కంకి ఏపుగా అంటే అది పూత టైంలో పెరుగుతూనే ఉంటుంది, హెల్దీగా ఉంది లేదు అనేది దాని వాతావరణాన్ని బట్టి అది చెప్పగలుగుతుంది.
1: ఇప్పుడు సజ్జలలో మనం ముఖ్యంగా ఈ కలుపు నివారణ కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు మీరు?
0: మేము దుక్కులో వేసినప్పుడు ఆ పదంతో మూలిస్తే గడ్డి ఎక్కువ పడదు. తర్వాత 4 రోజులకు నీళ్లు కట్టినాక దాన్ని మళ్ళీ ఒకసారి దున్నుతాం. అది నాగడితోటి దున్నితే బోజలు పడ కాలువలు ఎక్కువ పడతాయి. కాలువలు ఎక్కువ పడినాక ఇది చెట్టు పెట్టినాక ఆ నీడకు ఎటువంటి గడ్డి ఉండలేదు మాకు. నేను అమ్మల తర్వాత నేను వాటర్ ఇచ్చిన, ఆ వాటర్ తోటే పెరిగింది అంతే తప్ప దాంట్లో ఎటువంటి కలుపు నేను తీయలేదు. ఈ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎటువంటి వాడలేదు, నేను వాడొద్దు అనుకున్నా.
1: అంటే ఇప్పుడు మీరు కొర్రలు కూడా పండిస్తూ ఉన్నారు, కొర్రలు మీరు ఎప్పటి నుంచి పండిస్తూ ఉన్నారు, ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతా ఉన్నారు?
0: కొర్రలు అంతకుముందు సూపర్ మార్కెట్లో నాన్ పాలసీ దొరికేది, ఇప్పుడు పాలసీ దొరుకుతాను కాబట్టి ఇప్పుడు దొరకలేదు విత్తనం. అంతకుముందు నాన్ పాలసీ దొరికినప్పుడు పర్సెంటేజ్ 100 గింజలలో 200-300 గింజలు ముల్చిన అవి పెద్దగా అయ్యి వాటిని విత్తనం పెట్టుకున్నాను. అట్లా అయితే అక్కడి నుంచి సూపర్ మార్కెట్లో కొని తెచ్చుకున్నాను.
1: ఇప్పుడు మీరు కొర్రలు నాటడానికి నేలను ఏ విధంగా మనం చదును చేసుకోవాలంటారు?
0: సేమ్ ఇదే, పత్తి తీయంగానే దాన్ని కల్టివేటర్ కొట్టి పదంతోటి కల్టివేటర్ కొట్టి సాప్ చేసినాక దుక్కి మీద మళ్ళీ ఇతను నీళ్లు బారిచ్చి మళ్ళీ నాగడితోటి పీటు గ్యాబ్తోటి సాలు ఉంటుంది మరికట్ నాలుతోటి దాంతో వేసుకుంటాం.
1: ఇప్పుడు మీరు విత్తనాలు ఈ ఎడ్ల నాగలతో వేసేటప్పుడు ఒక్కొక్క సాలుకు ఎంత ఎడమ ఉండాలి, ఎంత ఎడమ ఉంటే అది మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది?
0: అదే సాగడు సాల్కు ఫీటున్నర వస్తుంది. ఇక గింజల మధ్యన మేము ఒత్తుకెత్తాం, తర్వాత మొలిచిందనుకో సందులో బీకెత్తాం, మొలలేదనుకో పలసగా మొలిచిందనుకో అట్ని వస్తుంది. ఒత్తుగా మొలితే కంకి తక్కువ పెడుతుంది, పలసగా ఉంటే కంకి ఎక్కువ పెడుతుంది.
1: ఇప్పుడు మరి కొర్రలు మీరు పంటను పండించడానికి గాను ముఖ్యంగా మీరు మీ చేనులో పంట చేనులో ఎటువంటి సేంద్రియ ఎరువులను మీరు వాడడం అనేటువంటిది జరుగుతూ ఉంది?
0: సేంద్రియ ఎరువులు అంటే నాకు పశువుల ఎరువులు మాత్రమే నేను భూమిలో పోతా, అంతేకాని ఎటువంటి ఎరువులు వాడతలేను, ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఎటువంటి ఎరువులు కానీ వాడలేను.
1: అంటే పశువుల ఎరువును మీరు ఏ విధంగా మీరు దాన్ని భద్రపరిచి ఏ విధంగా మన మీ యొక్క పంట చేనులో వేయడం అనేటువంటిది జరుగుతుంది?
0: మా ఇంటి వద్ద ఉన్న పశువుల పేడను ఆవుల పేడను మొత్తం ఒక దిక్కు కలెక్ట్ చేసి ఈ గడ్డి చెత్త సొప్ప పేడ అంతా ఒక దిక్కు వేసి కుప్పలాగా వేసినాక అది మాగినాక ఏప్రిల్ మే నెలలో అప్పుడు తీసుకుపోయి మేము చిలకల చల్లుతాం. చిలకల చల్లి అదే మే నెలలో మొత్తం చల్లి తొలకరి వర్షాలు పడ్డప్పుడు దాన్ని చదును చేసి దున్నుతాం. అప్పుడే కాదు,
1: అంటే ఇప్పుడు మీరు కొర్రలు మీరు కనుక పండించేటువంటి క్రమంలో ఇప్పుడు ఈ సాలుకు మీరు పెట్టినటువంటి క్రమంలో ఎన్ని రోజులకు పంట అనేటువంటిది మొలకలుగా మనకు కనబడుతుంది?
0: 10 రోజులకు భూమి మీదకి వెళ్ళి మొలకలు వెళ్తాయి. మొలకలు వెళ్ళినాక అది 15-20 రోజులకు బాగా పెరిగినాక అప్పుడు ఒక తడి పెడతాం, తడి పెట్టి దున్నుతాం.
1: ఇప్పుడు ఈ కొర్రలు అనేటువంటిది ఎన్ని రోజుల పంట, ఎన్ని రోజులకు మనకు కోతక అనేటువంటిది వస్తుంది?
0: కొర్రలు 70-80 రోజులకు వస్తాయి, పిలకలు వస్తాయి వాటికి. మొత్తం మన దీని లెక్క కాదు, దానికి వరి లెక్కనే పిలకలు వస్తాయి, ఆ పిలకలతో పండుతాయి.
1: అంటే ఇప్పుడు ఈ పిలకలు రావడానికి లేదా ఈ పూత పూస్తుంది ఇది కాపుకొస్తుంది అనేటువంటి విషయాన్ని కొర్రలలో ఏ విధంగా గుర్తిస్తారు?
0: అది కంకి తెలుస్తుంది, కంకి కొంచెం ఎల్లో కలర్ చేంజ్ అవుతుంది, చేంజ్ అయినప్పుడు అది కోతకు వచ్చిందని అర్థమవుతుంది.
1: అంటే ఎన్ని రోజులకు ఇది కంకి పెట్టేటువంటి అవకాశం?
0: 60 రోజులకు

0: అంటే 70 రోజులకు.
1: అంటే మన పూత అనేటువంటిది ఎప్పుడు వస్తుంది?
0: పూత 40-50 రోజులకు వస్తుంది.
1: అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా పూత ఎక్కువ రావడానికి గానీ లేదా కాత ఎక్కువ రావడానికి గానీ ఏమైనా ఎరువుల వాడకాన్ని కానీ సేంద్రియ ఎరువులు కావచ్చు లేకపోతే రసాయనిక ఎరువులు కావచ్చు ఏమైనా వాడతాల్లా?
0: మేము వాళ్ళే వాటికి తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రతి రైతు మొక్కజొన్న ఊకే మొక్కజొన్న పత్తి పండించడం కాదు, పత్తిలో కూడా మీరు కూరలు వేసుకోవచ్చు, మీ ఇంటి మంది అవసరాలు తీసుకొని చేసుకోవచ్చు. మీరు దోశలు కానీ ఇడ్లీలు కానీ గడక కానీ జొరొట్టె కానీ తినొచ్చు. నేను అదే పాలసీ చేస్తాను. ఇప్పుడు మా ఇంట్లో పచ్చజొన్నలు కూరలు సజ్జలు ఉన్నాయి, అది 10 సంవత్సరాల కానీ చేస్తాను. నాకు మాకు వేసిన 4-5 ఎకరాల మొక్కజొన్నలో కంపల్సరీ మా పచ్చజొన్నలు మాత్రం వేస్తున్నాను.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మీ యొక్క అభిప్రాయాలు తెలియపరిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి రామారావు గారు.
0: థ్యాంక్స్ సార్, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
2: శ్రోతలు, ఇంతవరకు సజ్జలు కుర్రలు ఈ పంటల సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామ రైతు టి రామారావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయముల సమయం 7:40 కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు, సహకారం శ్రీ మానెట్టి భూమేశ్వర్.
1: ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. నిర్వహణ శ్రీ సలివోజి కృష్ణ శరత్ బాబు, సహకారం మానెటి భూమేశ్వర్.
2: శ్రోతలకు నమస్కారం. మన దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. రేపటి ఉజ్వల భారతాన్ని నిర్మించే శక్తి మన యువత చేతుల్లోనే ఉంది. యువతకు సరైన నైపుణ్యం తోడైతే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఇదే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. కౌశల్ భారత్, కుశల్ భారత్, నైపుణ్య భారతదేశం, సమర్థవంతమైన భారతదేశం అనే నినాదంతో మన దేశ యువతను స్వయం సమృద్ధులుగా మార్చడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నేడు మన యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికత, వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. ఉచిత శిక్షణ, గుర్తింపు పొందిన సర్టిఫికేషన్, అలాగే ఉపాధి అవకాశాలను కల్పిస్తూ పిఎం కౌశల్ వికాస్ కేంద్రాలు నేడు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి. మన నిజామాబాద్ జిల్లాలోని కౌశల్ వికాస్ కేంద్రంలో ఉచితంగా రకరకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ పొందుతూ రేపటి సరికొత్త నవభారత నిర్మాణంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని గర్వంగా చెబుతున్నారు మన స్థానిక యువత. మరి ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు

0: విద్యార్థులు ఏమంటున్నారు, వారి మాటల్లోనే విందాం.
1: నా పేరు రసజ్ఞ, నేను మదనపల్లి నుండి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ ఫ్రీ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఫస్ట్ మనం జాబ్ చేయాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, మనకి ఏం వచ్చి ఉండాలి, అవి రాకపోతే ఇక్కడ మనకి నేర్పిస్తారు. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, మనం దాంట్లో షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఒక షీట్లో ఏదైనా శాలరీ కౌంట్ కావచ్చు, ఏదైనా బడ్జెట్ కావచ్చు, మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటే దాంట్లో షార్ట్గా ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఆ ఫార్ములాస్ చెప్తారు, ప్రొజెక్టర్లో చెప్తారు, అండ్ మనకు ప్రాక్టికల్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. సో ఇది మనకి లైఫ్లో యూజ్ అవుతుంది, అంటే మనీ పేడ్ కాదు కాబట్టి, ఫ్రీగానే కాబట్టి మనకి కావాల్సిన నాలెడ్జ్ని మనం నేర్చుకోవచ్చు. అండ్ టైమింగ్స్ కూడా మనకి ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఫర్దర్లో జాబ్కి మనం అంటే ఏదైనా పోస్ట్ వస్తే కూడా చెప్తారు. గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, అలా మనకి బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఫ్రీ వైఫై ఉంటుంది అండ్ ప్రొజెక్టర్ ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి. అండ్ ఇక్కడ నేను 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. ఆఫీస్లో వర్క్ చేయాలి, సిస్టమ్ వర్క్ అని ఇక్కడ నేర్చుకుంటున్నాను. డిగ్రీ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ పీజీకి ఇంకా టైం ఉంది. సో ఇది హెల్ప్ అవుతుందని ఈ మధ్యలో నేర్చుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ఏదైనా హెల్ప్ అవుతుంది అడిషనల్ కానీ నేర్చుకుంటున్నాను స్కిల్స్. లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్లో అయినా కూడా మనకి ఆఫీస్లో వర్క్ యూజ్ అవుతుందని ఈ మధ్యలో టైంలో నేను నేర్చుకుంటున్నాను. అదృష్టం బాగుంటే ఐటీ జాబ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే పల్లెటూరు అయినా సిటీ అయినా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేలా మనకి యూజ్ అవుతుంది ఇది. అందుకని ఇక్కడ ఎవరైనా జాయిన్ అయినా కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి స్కిల్స్ నేర్పిస్తారు. థ్యాంక్ యూ.
2: గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ నమిత పర్సింగ్, బీటెక్, హైదరాబాద్. రీసెంట్లీ ఐ హ్యాడ్ జాయిన్డ్ ఇన్ పిఎంకేకే నిజామాబాద్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నిజామాబాద్ ఎట్ కంటేశ్వర్ బైపాస్ రోడ్. హియర్ ఇన్ ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రం, ఐ హ్యాడ్ జాయిన్డ్ ఇన్ అప్లికేషన్ డెవలపర్ కోర్స్, వేర్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ లెర్నింగ్ విత్ ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షనింగ్, సెట్టింగ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండ్ రైటింగ్ పవర్షల్ స్క్రిప్ట్స్. When comes to programming, we started with Python. Before this, programming basics such as flowcharts, algorithms, indentation and comments, also IDE such as VS Codes. In Python, started with variables, operators, class and object, control statements, conditional statements, concepts such as inheritance, polymorphism, abstraction, encapsulation, also expectational file handling with frameworks. Here the faculty is very good, they provides knowledge, extra skills. సార్, ఇక్కడికి వస్తే మనం ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. మనకు తెలివని కూడా ఈ సార్స్, ఈ ఫ్యాకల్టీ మనకి స్కిల్స్ నేర్పిస్తారు. ఇక్కడ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్, జాబ్స్ కి కానీ ఎక్స్ట్రా స్కిల్స్ కి కానీ. ఇక్కడ స్కిల్ ఇండియా పోర్టల్లో వీళ్ళు జాబ్స్ కి అప్లికేషన్ చేపిస్తారు. మనకి ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటే కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ జాబ్స్ కోసము. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మీకు ఇలా ఇలా అని జాబ్స్ కోసం. గుడ్ సార్, ఇక్కడికి వస్తే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, బయట వరల్డ్ కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
3: నా పేరు వాసు, మా నాన్న పేరు సతీష్. మా నాన్న చేసే పని ఎలక్ట్రీషియన్ పని. నేను నేర్చుకునేది డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్, డిఈడిఓ, ఎక్సెల్, పవర్ పాయింట్. పవర్ పాయింట్లో ఏదైనా నేర్చుకోవచ్చు, రకరకాలుగా ఎన్నో క్రియేటివిటీ సృష్టించవచ్చు, కొత్తగా ఎడిటింగ్ వేయచ్చు, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఎక్సెల్, పవర్ పాయింట్, ఈమెయిల్ అండ్ జీమెయిల్ డిఫరెన్సెస్, ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. కొత్త కొత్త స్కిల్స్ నేర్పిస్తారు. టైపింగ్ ప్రాక్టీస్ ఉంటే 2 మంత్స్ తర్వాత స్పీడ్ అయిపోవచ్చు. జాబ్ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు నేను ఈ స్కిల్స్ అన్ని నేర్చుకొని సాఫ్ట్వేర్కి వెళ్దామని చూస్తున్నా. పైథాన్, డిఈడిఓ చాలా ఉన్నాయి, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఎడిటింగ్ సంబంధించిన అన్ని నేర్పిస్తున్నాయి, చాలా బాగున్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడి స్టార్ట్ కాండి కోర్స్కి. మీ ఫ్యూచర్ బాగుంటుంది,

0: I'm Nishita. I'm from Itapalli. Coming to my education qualifications, I completed my degree, learning in domestic data entry operating, typing pro, MS Office, MS Excel, PowerPoint, file and folder. మా సీనియర్ ద్వారానే నేర్చుకుంటున్నా ఇక్కడ. వాళ్ళు అడ్రస్ చెప్పినారు, 1 మంత్ అవుతుంది నేర్చుకోవట్టి. ఫైల్ అండ్ ఫోల్డర్, టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, అందులో టైప్స్, కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ట్రైనింగ్ బాగా చెప్తారు. న్యూ థింగ్స్ మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. ఫ్రీ నెట్, ఫ్రీ వైఫై, ఫ్రీ కోర్స్, ఫ్యాకల్టీ బాగుంది. మార్నింగ్ 9 to 1.
1: నా పేరు నిహారిక. మై ఫాదర్ నేమ్ ఇస్ రాజన్న. మదర్ నేమ్ ఇస్ చిల్కవ. ఐఎమ్ ఫ్రమ్ మిట్టాపల్లి, డిచ్పల్లి మండల్. నేను ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటున్నా నిజామాబాద్లో. కోర్స్ పీజీడీసీ. ఇందులో ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్. ఎక్సెల్లో ఇంకా ఫార్ములాస్ ఉంటాయి, అందులో సాలరీ షీట్, అటెండెన్స్ షీట్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్లో ఇంకా మనం ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకుంటాం, సర్టిఫికెట్స్. ఇక్కడ కౌన్సిలింగ్ సార్స్ బాగున్నారు. దీన్ని నేర్చుకుంటే ఫ్యూచర్లో జాబ్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, ఇది అడిషనల్ స్కిల్. దీని ద్వారా నేను జాబ్ చేయాలనుకుంటున్నా. అన్ని బాగా నేర్పిస్తారు, ఫ్రీ కోచింగ్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ప్రధానమంత్రి కౌశల కేంద్రం.
2: శిక్షకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారి మాటల్లో.
3: నా పేరు శ్రావణ్ కుమార్. నేను ఇక్కడ గత సంవత్సరం నుంచి 1.5 ఇయర్ నుంచి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను. నా రోల్స్ వచ్చేసి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కి స్కిల్లింగ్ లో నేను ట్రైనింగ్ ఇవ్వాలి. అందులో భాగంగానే నేను ఇక్కడ AI, DevOps, పైథాన్, సి వీటిపైన నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. పైథాన్ అనేది ఎవర్ గ్రీన్ కోర్స్ అది. సో మరీ పెద్ద అప్లికేషన్స్ కాకుండా, మరీ చిన్న అప్లికేషన్స్ కాకుండా మిడిల్ లెవెల్ లో అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. సో దీనికి పైన జావా ఉంటుంది. సో జావాకి దీటుగా పైథాన్ కూడా మనం నేర్చుకోవచ్చు. పైథాన్ లో కూడా చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. అందులో మెయిన్ గా వచ్చేసి డిజాంగో ఫ్రేమ్ వర్క్, ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్. ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ అనేది మీడియం లెవెల్ అప్లికేషన్స్ కి యూజ్ చేసుకోవచ్చు. డిజాంగో అనేది హై లెవెల్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ కవర్ చేసి చెప్తాము. వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మేము చెప్పిన తర్వాత మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాక వీళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రిపరేషన్ చేపిస్తాము, మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెట్టిస్తాము, నీ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము వీళ్ళకి చేయిస్తాము. వీళ్ళు నౌకరీలో కానీ ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రయత్నించాలి. నౌకరీ ద్వారా కూడా వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. మాకు ఎక్కడైనా రిఫరెన్సెస్ వస్తే కూడా మేము కూడా వీళ్ళని రిఫర్ చేస్తాం. అక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి, వీళ్ళ ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం బట్టి, స్కిల్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ అన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు. విలేజ్ నుంచి వస్తున్నారు, తర్వాత సిటీ నుంచి వస్తున్నారు. విలేజ్ నుంచి అంటే మనకి ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ నుంచి కూడా వచ్చి నేర్చుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సిటీలో లోకల్లో కూడా చాలా మంది వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగనే ఏజ్ విషయంలో కూడా, అంటే మ్యారీడ్ అమ్మాయిలు కానీ ఉమెన్స్ కానీ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు ఇక్కడ. ఏజ్ తో సంబంధం లేకుండా కూడా నేర్చుకుంటున్నారు. ఫ్యూచర్ చూడండి, ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఒక జాబ్ చేసుకోవాలి అన్నా, మార్కెట్ లో ఉండాలి అన్నా, మనం ఇతరులతో ఎలా డిఫరెన్షియేట్ గా ఉన్నాము, వాళ్ళకి మనకి తేడా ఏంది, అది చెప్పేది స్కిల్లింగ్. సో ఒక 10 మంది ఇంటర్వ్యూకి వెళ్తే మనం టాప్ లో ఉన్నామా బాటమ్ లో ఉన్నామా అని తెలుసుకోవడానికి కావాల్సింది స్కిల్లింగ్. స్కిల్స్ ఉంటే మనకి మనం ముందుగా ఉంటాము. అదే ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రతిదీ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాల్లో బ్యాచెస్ ఉంటాయి, తర్వాత ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, గవర్నమెంట్ మనకి ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మేము స్టూడెంట్స్ దగ్గర చూడాల్సింది ఏంటి అంటే, వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారా, వాళ్ళ అటెండెన్స్ బేస్ పైన ఉంటుందండి. సో ఇక్కడ ఏ కోర్స్ అయినా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఒక స్టూడెంట్ కానీ ఎవరైనా సరే నేర్చుకొని ఏదైనా సాధించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర ఇది ఒక బంగారు అవకాశం అండి. ఇక్కడికి వచ్చి మీరు మీ సమయాన్ని వెచ్చించి మేము చెప్పినట్లుగా మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని వెళ్తే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుందండి. మీరు నేర్చుకున్నాక కూడా మేము చెప్పకుండానే మీరు వేరే వాళ్ళు కూడా చెప్తారు, అలా ఉంటుందండి. ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాల్లో వచ్చిన వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ తో వెళ్తున్నారు, మంచి భవిష్యత్తుతో ప్రణాళిక వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, వీళ్ళకి సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సర్టిఫికేట్ తో విదేశాల్లో కూడా వెళ్లి జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దుబాయ్ గానీ, మస్కర్ గానీ, ఆర్ ఎల్స్ అరబ్ కంట్రీస్ లో కానీ, తర్వాత ఇజ్రాయెల్ లో కానీ, మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ లో వీళ్ళు నైపుణ్యం పొంది, సర్టిఫికేట్స్ పొంది బయట దేశంలో కూడా వెళ్లి కెరీర్ అనేది ప్రారంభించారు.

0: మాకు అప్పుడప్పుడు కూడా వీళ్ళు ఫోన్ చేసి కూడా మాట్లాడతారు. ఇక్కడ వచ్చి మేము స్కిల్లింగ్ నేర్చుకున్నందుకు మేము మా భవిష్యత్తును చాలా మంచిగా ప్రణాళిక వేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. సో మీరు కూడా రండి ఇక్కడికి, మీరు స్కిల్స్ అప్డేట్ చేసుకోండి, మీ భవిష్యత్తును ప్రణాళిక వేసుకోండి. థ్యాంక్ యూ.
1: శిక్షకులు మరియు మేనేజర్ శ్రీ మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ,
2: నమస్కారం అండి, నా పేరు మహేష్. నేను ఇక్కడ ప్రధానమంత్రి కౌశల్య కేంద్రంలో మేనేజర్ గా పనిచేస్తున్నాను. మీకు తెలుసు ప్రధానమంత్రి కౌశల్య కేంద్రం నిజామాబాద్ లో ఎన్ఎల్ టవర్స్ కి అపోజిట్ ఉండే, దాన్ని ఇక్కడ మన కంటేశ్వర్ బైపాస్ మా 4th ఫ్లోర్ కి షిఫ్ట్ చేసామండి. సో ప్రజెంట్ ఇందాక చెప్పినట్టుగాను మన దగ్గర పిఎంకేవై గానీ డిడియుజీకేవై అని కోర్సెస్ అనేవి, దాంట్లో భాగంగా పిఎంకేవై గానీ పిఎంకేవై లో అప్లికేషన్ డెవలపర్ గానీ డెవాప్స్ గానీ డేటా ఎంట్రీ కోర్సెస్ ఉన్నాయి. డిడియుజీకేవైకి వచ్చేసరికి ఐఓటీ కోర్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గానీ అండ్ జేఎస్డి జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి స్కీమ్స్ మన దగ్గర ఉన్నాయి. దీంతో పాటు మనం ఈ పిఎంకే ఇన్స్టిట్యూషన్స్ లో పిఎం విశ్వకర్మ స్కీమ్ కూడా రన్ అవుతుంది. సో దీనికి గాను ఎవరైతే మీ సేవలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ 5 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతో పాటు ఎవరైతే 5 డేస్ ట్రైనింగ్ అయిపోయి 1 లాక్ లోన్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళకి 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇలాంటి స్కీమ్స్ ని, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని, పట్టణ ప్రజలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్ లో ఉన్న ప్రజలు కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, స్టడీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా గానీ ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.
3: విన్నారు కదా, వారి మాటల్లోని ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో కదా. సరిగ్గా ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే నైపుణ్యం మన దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. నైపుణ్యం కలిగిన ప్రతి చేతికి ఉపాధి దొరికినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. ప్రగతి పదంలో దూసుకుపోతున్న మన దేశం 2047 నాటికి ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా, అంటే ఒక వికసిత్ భారత్గా రూపాంతరం చెందడంలో ఇలాంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సరికొత్త నైపుణ్యాలతో నూతన ఉత్సాహంతో మన యువత ముందుకు సాగాలని, స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సలువోజి కృష్ణశరద్ బాబు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఇప్పుడు వినండి ఆట చిత్రం కోసం కార్తీక్ చిత్ర పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. చిరుత చిత్రం కోసం కారుణ్య పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం మణిశర్మ.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. అతడు చిత్రం కోసం కేకే సునీత పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

మీరు విన్న పాటతో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 వస్తుంది. కొద్ది క్షణాల్లో పార్లమెంట్ రివ్యూ ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మనోరంజన్లు తరబతి పాట తండేల్ చిత్రం కోసం నకాస్ అజీజ్ శ్రేయ ఘోషల్ పాడిన పాట, గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోరిక మేరకు ఈ పాట విందాం.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మనోరంజన్లో తరగతి పాట గీతాంజలి చిత్రం కోసం చిత్రపడిన పాట. గీతరచన వెట్టూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటని మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయి, కుమార్, శంకరి, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని, సమ్మయ్య వీరందరి కోరిక మేరకు ఈ పాట విందాం.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: మనోరంజన్ల తర్వాత పాట స్వయం వరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన డాక్టర్ దాసనారాయణరావు, సంగీతం సత్యం. ఈ పాటను మా కోసం వినిపించినంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంఘం మండలం మొండ్రై గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజ్ కుమార్, రచన, మహీర, సుదర్శన్, చంద్రకళ వీరందరి కోరిక మేరకు ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మనోరంజన్లు తర్వాత పాట రాజా చిత్రం కోసం ఏదేని పాటను వినిపించనంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా జాఫర్గఢ్ మండలం చింతా శ్రీనివాస్,

వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈ పాట విందాం. పాడినవారు చిత్ర, గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మనోరంజన్లో తర్వాతి పాట భైరవ ద్వీపం చిత్రం కోసం చిత్ర బృందం పాడిన పాట. గీతరచన సంగీతం శ్రీనివాసరావు, సంగీతం మాధవ్ పెద్ది సురేష్. ఈ పాటను మా కోసం వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కానుగుల గోపాల్తో పాటు హన్మకొండ జిల్లా కాజిపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన జరుపుతుల బుచ్చయ్య గారు అడుగుతున్నారు ఈ పాటను.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాలాజీ శంకర్ గారి గాత్రం వింటారు.

0: శ్రోతలు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాలాజీ శంకర్ గాత్రం విన్నారు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eca.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతల కార్యక్రమం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆపాత సినీ గీతాలు ఇప్పుడు విందాం. ముందుగా ఆత్మబలం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మధుర గీతల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి, పిడుగు రాముడు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.

మధుర గీతల్లు తరువాతి పాట అగ్గి పిడుగు చిత్రం కోసం ఘంటసాల జానకి పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం రాజన్ నాగేంద్ర.

మధురగీతల్లో ఇప్పుడు వినండి వాగ్దానం చిత్రం కోసం పెండ్యాల స్వరసారథ్యంలో ఘంటసాల పైన పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ.

మధురగీతల్లు. తర్వాత పాట కన్నవారి కళలు చిత్రం కోసం రామకృష్ణ సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం బి కుమార్.

మధురగీతల్లు తర్వాతి పాట శాంతి నివాసం చిత్రం కోసం ఘంటసాల స్వర సారథ్యంలో పి లీల పాడిన పాట, గీత రచన జూనియర్ సముద్రాల.

మధురగీతల్లో తరువాతి పాట మురళీకృష్ణ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం మాస్టర్ వేణు.

మధురకి తల్లో తరగతి పాట చదువుకున్న అమ్మాయిల చిత్రం కోసం ఘంటసల పి సుశీల పైన పాట. గీత రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మధుర గీతల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి, మంచి కుటుంబం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి.

మధుర గీతల్లో తర్వాత పాట బందిపోటు చిత్రం కోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పి లీలతో కలిసి పాడిన పాట. గీత రచన ఆరుద్ర.

మధురగీతల్లు తర్వాతపేట అభిమానం చిత్రం కోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో జిక్కితో కలిసి పాడిన పాట, గీత రచన జూనియర్ సముద్రాల.

మధురకి తల్లు తరువాతపేట నాటకాల రాయుడు చిత్రం కోసం జీకే వెంకటేశ్వర సారథ్యంలో పి సుశీల పాడిన పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ.

మధుర గీతాలు తర్వాతి పాట మాంగళ్య బలం చిత్రం కోసం ఘంటసాల పిసుచీల పైన పాట గీత రచన శ్రీశ్రీ సంగీతం మాస్టర్ వేణు.

మధురగి తల్లు తరువాతి పాట మూగ మనసులు చిత్రం కోసం కేవి మహాదేవన్ స్వరసారథ్యంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన ఆచార్య ఆత్రేయ.

మొదటి గీతాల్లో ఇప్పుడు వినండి, దొంగరాముడు చిత్రం కోసం పెండ్యాల స్వరసారథ్యంలో ఘంటసాల జిక్కిపాడిన పాట, గీత రచన సీనియర్ సముద్రాల.

మీరు విన్న పాటతో ఈనాటి మధుర గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇంతటితో ఈ పూట ప్రసారాల సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.